ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 7వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 29వ తేదీ శనివారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. సమయం 5 గంటల 57 నిమిషాల 57 సెకండ్లు. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం బృందగానం వింటారు. పువ్వులెన్ని జాతులైన కె. సత్యనారాయణ గారి రచన, బండారు చిట్టిబాబు గారి సంగీత నిర్దేశకత్వం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05 వస్తోంది. కొంచెంసేపట్లో అఖిల భారత ఆంగ్ల వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలీ.
1: దిస్ ఇస్ ఆకాశవాణి, ద న్యూస్ రెడ్ బై సరబ్జీత్ కౌర్. Prime Minister Narendra Modi will embark on a four-day visit to Uzbekistan and Kyrgyz Republic beginning today. On the first leg of his two-day visit, he will reach Uzbekistan today. He will visit Tashkent at the invitation of the President of Uzbekistan, Mr. Shavkat Mirziyoyev.

శేషాచల గరుడాచల వృషభాచల నారాయణాచలాంజనాచల సింహాచలాదిశిఖరిమాలా కులస్య నాథముఖబోధనిధి వీధి గుణరసాభరణ సత్వనిధి తత్వనిధి భక్తి గుణపూర్ణ శ్రీశైలపూర్ణ గుణవశంబద పరమ పురుష కృపాపూర విభ్రమదతంగశృంగ గళద్గగన గంగా సమాలింగితస్య సీమాతిగ గుణ రామానుజ ముని నామాంకిత బహుభూమాశ్రయ సురధామాలయ వన రామాయత వన సీమా పరివృత విశంకట తట నిరంతర విజృంభిత భక్తిరస నిర్జరానంతార్యాహార్య ప్రశ్రవణ భారాపూర విభ్రమద

కలికర్దమమలమర్దన కలితోద్యమ విలసద్యమనియమాదిమమునిగణని శవ్యమాణ ప్రత్యక్షీభవన్నిజ సలిల సమజ్జన నమజ్జన నిఖిల పాపనాశన పాప

సౌష్ఠవ కుమారతాకృతి కుమారతారక సమాపనోదయమాన సాతక మహాపదామయ విహాపనోదిత సకల భువన విదిత కుమారధారాభిధాన తీర్థాధిష్ఠితస్య ధరణితలగత సకల హత కలిల శుభ సలిలగత బహుళ వివిధ మలహతి చతుర విలోకన మాత్ర విదళిత వివిధ మహాపాతక స్వామి పుష్కరిణీ సమేతస్య బహు సంకట నరకావట పత దుష్కట కలి కంకట కలుషోద్భట జనపాతక వినిపాతక రుచినాటక కరహాటక కలశాకృత కమలార్చిత శుభమజ్జన జల సజ్జన భరిత నిజ దురిత హతి నిరత జన సతత నిరస్త నిరర్గళ పేపీయమాన సలిల సంభృత విషంకట కటాహ తీర్థ విభూషితస్య ఏవమాదిమ భూరి మంజమ సర్వపాతక గర్వహాపక సింధుడంబర హారిశంబర వివిధ విపుల పుణ్యతీర్థ నివహ నివాసస్య శ్రీమతో వెంకటాచలస్య శిఖర శేఖర మహాకల్ప శాఖీ కర్వీ భవదతి గర్వీకృత గురుమిర్వీష గిరిముఖోర్వీధర దకులర్వీకర దయతోర్వీధర శిఖరోర్వీ సతత సదూర్వీకృత చననవఘన గర్వచరణ నిపుణ తను కిరణమ శృణిత గిర శిఖర శేఖర తరు

అవధీరణ ధీర లలిత తర విశద తర ఘనసారమయోర్ధ్వపుండ్ర రేఖాద్వయ రుచిర సుఖ విశ్వర దళి భాస్వర కమలోదర గతమేదుర నవకేసర తతి భాసుర పరిపింజర కనకాంబర లలితోదర తదాలంబజంభరిపు మణిస్తంభ గంభీర మరంభస్తంభన సముజృంభమాణ పీవరోరు యుగళ తదాలంబ పృథు కదలీ ముకుళ మదహరణ జఘా జంఘ యుగళ నవ్యదళ భవ్య కల పీతమల శోణిమల సన్మృదుల సత్కిసలయాంబ్ర జల జలకారి బల శోణ తలపత్ కమల నిజాశ్రయ బలబందీకృత శరదిందు మండలీ విభ్రమదాదభ్ర శుభ్ర పునర్భవ

ఉజ్వలతర కనక వలయ వల్లితైకతర బాహుదండయుగళ యుగపదుదిత కోటి ఖరకర హిమకర మండల జాజ్వల్యమాన సుదర్శన పాంచజన్య సముత్తుంగిత శృంగాపర బాహుయుగళ అభినవ చాణ సముత్తేజిత మహామహానిలఖండ మదఖండ

పచ్చ వితాపప్రద కనకమాళికాపి సంగీత సర్వాంగః నవదళిత దశవలిత మృదులలిత కమలతటి మద విహృతి చతురతర పృథులతర సరసతర కనక సరమయ రుచిర కంఠికా కమనీయ కంఠః వాతాశనాధిపతి శయన కమల పరిచరణ రతి సమీహితాఖిల ఫణధర తత్

సంతన్యమాన నిత్యోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానంద శ్రీమదానంద నిలయవాస సతత తట పద్మాలయా పద పద్మరేణు సంచిత వక్షస్తట పటవాస.

మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానంద శ్రీమదానంద నిలయవాస సతత పద్మాలయా పద పద్మరేణు సంచిత వక్షస్తట పటవాస.

వికట వైకస వరుణ తరుణ ఘమరణ విచుళంక అశ్వత్థ యక్ష వసుధ వర్ముధ మంత్రిణీ తింత్రిణీ బోధన్యక్రోధ ఘటపట విటల జంబు మాతల్లి వసతి వాసతి జీవని పోషణి ప్రముఖ నిఖిల సందేహ తమాలమాల మహిత విరాజమాన చషక మయూర హంస భార

శుభవాద్య పంచముఖ వాద్య ఆహా మీమారన్నటి వాద్య కిటికుంతల వాద్య మరటీ చౌందౌ వాద్య తమిళ వితాళ వాద్య దక్కరాగ వాద్య ఘంటాతాడన బ్రహ్మతాళ వాద్య ఘంటాతాడన బ్రహ్మతాళ సమతాళ.

కోటిం వందేతం జగద్వల్లభం దుర్లభం మందరధరం గురుం మాధవం

0: భక్తిరంజలి విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వ్యాఖ్యాత శ్రీ దర్భముళ్ళ వెంకటేశ్వరరావు గారు.
1: శ్రీకృష్ణ భగవాన్ని ముఖ పద్మము నుండి జాలువారిన అమృత స్రవంతి భగవద్గీత. భారతీయ సనాతన సాంప్రదాయానికి రామాయణ భారత భాగవతాలు ప్రతిబింబాలు. అందు చతుర్వేదసారముగా పంచమవేదముగా ఖ్యాతిగాంచినది శ్రీ మహాభారతం. ఈ లోకంలో ఉన్నదంతా భారతంలో ఉందని, భారతంలో లేనిది ఏది ఈ లోకంలో లేదని సాక్షాత్తు వేదవ్యాస భగవానులే తెలియజేశారు. భారతానికి భగవద్గీత హృదయ సమానం. శ్రీకృష్ణ పరమాత్ముడు కిం కర్తవ్యతామూఢుడైన అర్జునునికి కర్తవ్య బోధ చేస్తూ చేసిన ఉపదేశమే భగవద్గీత. ఇది ఒక ఉపనిషత్తు సారం, ఇది ఒక బ్రహ్మ విద్య. నిజానికి అర్జునుణ్ణి సాకుగా చూపెట్టి శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ సమస్త లోకానికి గీత రూపంలో ధర్మాన్ని ఉపదేశించాడు. మానవునిలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించి కర్తవ్య బోధ చేస్తుంది. భగవద్గీత దైనందిన జీవితంలో తల్లిగా, తండ్రిగా, సఖునిగా, సచివునిగా, ఆప్త బంధువుగా

0: హితుడుగా గురువుగా లాలించి ప్రేమించి పాలించి బోధించి శాసించి మంచి మాటలతో మనిషిని మహాపురుషునిగా తీర్చిదిద్దుతుంది. మనిషి ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో, ఏ విధముగా సంఘంలో కలిసిమెలిసి నడుచుకోవాలో మొదలైన సమస్త విషయాలను, జీవిత రహస్యాలను మధురంగా వివరించే దివ్యవాణియే భగవద్గీత. భగవద్గీత విద్యార్థి దశ నుండే చదవడం ప్రారంభిస్తే మున్ముందు తమ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా అధిగమించాలి, ఎలా విజయాన్ని సాధించాలి, ఎలా ధర్మాన్ని పాటించాలి అనే విషయాలు అవగతమవుతాయి. కౌరవులతో యుద్ధం ఏనాటికైనా వస్తుందని ముందే తెలుసుకొనక పాండవులు దానికి అన్ని విధములుగా సన్నద్ధులయ్యారు. అర్జునుడు దేవతలను మెప్పించి ఎన్నో దివ్యాస్త్రాలను సంపాదించాడు. సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే అతనికి రథసారథిగా అయ్యాడు. రామ రావణ యుద్ధంలో శ్రీరాముని విజయానికి ప్రముఖ పాత్ర వహించిన ఆంజనేయుడు కూడా అర్జునుని ధ్వజ చిహ్నమై నిలిచాడు. కర్మ ద్వారానే మనిషిలో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి. మనస్సు బుద్ధి రెండింటినీ ఎప్పుడైతే కర్మలో నూటికి నూరు పాళ్ళు నెలకొల్పుతామో అప్పుడు మనం చేసే కర్మ అంకితభావ కర్మ అవుతుంది. గీతాధ్యయనము వలన మనిషిలో వచ్చే మార్పు ఏమనగా అతడు తన మనోబుద్ధులను చక్కగా ఉపయోగించి జీవితంలో సఫలుడవుతాడు. అంకితభావ కర్మ ద్వారా మనిషి గుణశీలుడవుతాడు. అతనిలో నాయకత్వ లక్షణాలు వృద్ధి చెందుతాయి. ప్రహ్లాదుడు దానవరాజు. అతడు బ్రాహ్మణులు గురుసేవతో మహాబలవంతుడయ్యాడు. ఇంద్రుణ్ణే ఓడించేటంత బలవంతుడయ్యాడు. అది చూసి ఇంద్రుడు బ్రాహ్మణుని వేషంలో వచ్చి తనకు ఏదైనా సేవ చేసే అవకాశం ఇమ్మని ప్రహ్లాదుణ్ణి అడిగాడు. ప్రహ్లాదుడు ఇచ్చిన సేవను చేస్తూ ఆ బ్రాహ్మణుడు ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. అతని సేవకు మెచ్చుకున్న ప్రహ్లాదుడు ఏదైనా వరం కోరుకోమని అడిగాడు. ఇంద్రుడు తన అసలు రూపం బయటపెట్టి ప్రహ్లాదుని సద్గుణాన్ని తనకు దానమివ్వమని అడిగాడు. ప్రహ్లాదుడు దానమివ్వగా ఇంద్రుడు వెళ్ళిపోయాడు. తరువాత ప్రహ్లాదుని దేహంలో నుండి ఒక తేజోమయ పురుషుడు బయటకు వచ్చి తాను దివ్యగుణాన్ని అని చెప్పి తాను కూడా బ్రాహ్మణునితో పాటుగా వెళ్ళిపోతున్నానని చెప్పాడు. ఈ విధంగా ప్రహ్లాదుని శరీరము నుండి తేజోమయ రూపంలో ధర్మము ఆకాశ మార్గంలో తిరిగి పయనమైంది. మరలా అతని శరీరము నుండి సత్యసంధత అనే పేరుతో, తదుపరి సత్ప్రవర్తన అనే పేరుతోనూ, చివరికి అతని శరీరము నుండి ఐశ్వర్యము అనేది ఇంద్రునిలో కలిశాయి. అంకితభావ కర్మ ద్వారా సద్గుణాలు మనిషిలో కలుగుతాయి. విద్యార్థులు చిన్న వయసులో నుండే ఈ గుణములను అలవర్చుకోవడం ద్వారా విజయపదంలో నిశ్చయంగా కొనసాగడానికి అవకాశం ఉందని భగవద్గీతలోని 12వ అధ్యాయంలో 19వ శ్లోకం వరకు చెప్పబడినది. గీతలోని 12వ అధ్యాయానికి భక్తి యోగమని పేరు. దానినే అంకితభావ కర్మగా చెప్పుకోవచ్చు. దీనివల్ల ధర్మ ఉపదేశాలు మనకి ఎన్నో లభిస్తాయి. ధర్మం ద్వారా శాశ్వత జయం లభిస్తుంది.
1: దర్భముళ్ళ వెంకటేశ్వరరావు గారి వ్యాఖ్యానంతో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు.

నీరు మనందరికీ ప్రాణాధారమే, కానీ రైతుకు ప్రత్యేకత. రైతుకి నీరు లేకపోతే మరి అటు పంట సాగు చేయలేడు, ఇటు ఇంటి అవసరాలు కూడా తీరవు, పశుపోషణ కూడా కష్టం. అందుకే నీటిని సాధ్యమైనంత వరకు సంరక్షించుకోవటం, అలాగే నిల్వ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలి. ఇటు గ్రామంలో కానీ అటు సాగు భూమిలో కానీ వాటిని ఏదో ఒక రకంగా మనము

సంరక్షించుకోవాలి. ప్రధానంగా మెట్టభూముల రైతులకే ఈ నీటిని నిల్వ చేసుకునేటువంటి అవసరం ఉంటుంది, నీటిని జాగ్రత్తగా వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి ఆలోచన ఎక్కువ మందిలో ఉండేది. కానీ ఈసారి మనం గమనిస్తూ ఉంటే ఎల్నినో ప్రభావం వల్ల ఎక్కువ వానలు పడేటువంటి ప్రాంతాల్లో కూడా బోరుల్లో నీళ్లు ఎండిపోతున్నాయి అనేది మన కళ్ళెత్తుట కనిపిస్తుంది. అంటే సాధ్యమైనంత వరకు, వీలైనంత వరకు అన్ని ప్రాంతాల్లో అందరూ కూడా నీటిని నిల్వ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సాగు భూముల్లో నీటి నిల్వ అంటే మామూలుగా మనకి చెరువుల్లో నీరు నిల్వ ఉంటుంది, లేదా ఇక్కడ పొలం దగ్గర నీటి కుంటల్లో నీరు నిల్వ ఉంచుకొని అవసరానికి తగ్గట్టుగా వాడుకుంటూ ఉంటాం. అలాగే గ్రామాల్లో ఇళ్ళ దగ్గర అయితే ఇంకుడు గుంతలు పెట్టుకొని ఇంకుడు గుంతల్లోకి నీరు ఇంకేలాగా చేసుకొని భూగర్భంలో బోర్లో నీరు పెరిగేలాగా చూసుకుంటూ ఉంటాం. పొలాల్లో కూడా నిజంగా అంటే ఖచ్చితంగా చేసుకోవాల్సిన పని ఇది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం బోర్ల ద్వారా నీటిని తోడుకొని అనేక రకాల పంటలను పండిస్తూ ఉన్నాం. ప్రధానంగా వానలు ఎక్కువగా పడేటువంటి ప్రాంతాల్లో కూడా ఒక్కొక్కసారి సరైనటువంటి సమయానికి వాన పడకపోతే బోర్ల నీళ్లు చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. అదిగాక మరి వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల ప్రభావం వల్ల మనకు సరైన సమయానికి వానలు పడటల్లా, అంటే పంట కీలక దశలో ఉన్నప్పుడు అవసరమైనప్పుడు నీరు లేకపోతే పంట అంతా పాడైపోయింది, మనం పడ్డ శ్రమంతా కూడా వృధా అవుతుంది. దాన్ని మనం అధిగమించాలి అంటే ఖచ్చితంగా నీటి నిల్వను చేసుకోవాలి. ప్రధానంగా మనకున్నటువంటి ఈ భూముల్లో మన పంట చివరిలో, అంటే మన భూమి చివరిలో వాల్ ఎటుందో అటువైపు సాధ్యమైనంత వరకు గుంతలాగా తీసుకొని వీలైనంత ఎంత వర్షపాతం వస్తుందో దాని ఆధారంగా మన కుంట సైజు పెరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మనం సిద్ధం చేసుకుంటే అదనంగా పడ్డటువంటి వానంతా కూడా ఆ కుంటలోకి వెళ్తుంది. అప్పటికే నేలంతా తడిచి ఉంటుంది, పంట వేసిన తర్వాత కొంతకాలం దాకా నేలలో ఉన్నటువంటి తేమ ఉపయోగపడుతుంది, మళ్ళీ సరైన సమయానికి వాన పడితే ఆ తడిని మళ్ళీ ఉపయోగించుకొని పంట పండిద్ది. ఒకవేళ వాతావరణం అనుకూలించక వానకి వానకి మధ్యలో ఎడం కనుక ఎక్కువైతే, బెట్ట పరిస్థితులు వస్తే అప్పుడు మనకి కుంట నీళ్ల ప్రాధాన్యత తెలుస్తుంది. పంటను ఎంత బాగా కాపాడిద్ది, ఒక చిన్న తడి ఇచ్చుకోవటానికి మనకి కుంట నీళ్ళు ఉపయోగపడతాయి. పెద్ద కుంట అనుకోండి, బాగా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి సహాయ సహకారాలతోటి పట్ట కూడా వేసేసి నీళ్లు ఎక్కడా ఇంకిపోకుండా మనం గనక మంచి చెరువు లాంటిది, పెద్ద కుంట లాంటిది మనం సిద్ధం చేసుకుంటే అవసరమైనప్పుడు బిందు సేద్యాన్ని ఉపయోగించుకొని మన పంటని కాపాడుకోవటానికి, ముఖ్యంగా వరసల్లో వేసేటువంటి పంటలను ఏదైనా సరే మనం కాపాడుకోవటానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. మనకు తీర ప్రాంతంలో భూములు కొన్ని చోట్ల మనకి ఇసుకతో కూడినటువంటి నేలలు ఉంటాయి. మనం కుంట చేసుకున్నప్పటికీ కూడా వాన నీరు కొంతకాలం ఆగినప్పటికీ కూడా చాలా త్వరగా కింద పొరలకి నీరు ఇంకిపోతూ ఉంటుంది, అప్పుడు మనం చేసినటువంటి శ్రమంతా వృధా అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో మనకి ఈ కుంట అడుగు భాగం అంతా కూడా పట్టతో కప్పేస్తే కుంటలోకి వచ్చినటువంటి నీరంతా కూడా ఎక్కువ కాలం మనకు ఉపయోగపడుతుంది. ఒకవేళ పట్ట కాకపోతే మట్టి అలాగే సిమెంటు, అంటే ఎర్రమట్టి ఆరు భాగాలు ఒక భాగం సిమెంటు కలుపుకొని పూతలాగా కనుక పూసుకోగలిగినట్లయితే నీరు ఇంకిపోకుండా మన పంటని మనం కాపాడుకోవటానికి ఆ నీటిని వాడుకోవచ్చు. కాబట్టి నీటి కుంట అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అది ఏ రకమైన నేలైనా కానివ్వండి, మనకు మటుకు సరైన సమయానికి వానలు పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ పరిస్థితులను అధిగమించాలంటే మటుకు మనకి నీటి కుంట ఒకటి కావాలి. అలాగే బోరుల్లో కూడా నీళ్ళు ఉండేటట్టుగా మనకి కొంత ఇది ఉపయోగపడుతుంది. మామూలు నేల అయితే కాస్త కాస్త కిందకి దిగినా అది మన బోరులోకి చేరేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా మనము నీటి కుంటలను అలవాటు చేసుకోవటం, మన పెద్దలు గతంలో ఎక్కువగా వాడేవాళ్ళు, ప్రతి చేనుకు చివరి కానీ నలుగురు ఐదు రైతుల మధ్యలో కానీ ఈ కుంటలు ఉండేవి, అందరూ వాడుకునేవాళ్ళు. ఈ నీటి కుంటలతోటి పంటకు తడిచ్చుకోవటమే కాదు,
మనం

0: ఇంటికాడి నుంచి వెళ్ళి మందు కొడదామన్నా నీళ్ళంతా మోసుకుపోక్కర్లేదు. కుంటల్లో ఉన్నటువంటి నీళ్ళని మనం ట్యాంకుల్లో నింపుకొని చక్కగా పిచికారీ చేసుకోవచ్చు. మన మేకలు, గొర్రెలు, పశువులు అన్నీ కూడా ఆడ మేత మేయడానికి వెళ్తాయి. వాటికి కావాల్సినటువంటి నీరు, దాహం తీర్చుకోవడానికి కూడా ఈ కుంటలు చక్కగా ఉపయోగపడతాయి. ఇన్ని రకాలుగానైనా మనం ఆ నీటిని సద్వినియోగపరచుకోవచ్చు. కాబట్టి నీటి కుంట ప్రాధాన్యతను అర్థం చేసుకొని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, మనకి నేల వృధా ఇద్ది అనేటువంటి ఆలోచన మటుకు సరైనది కాదు. ఎందుకంటే ఈ నీరు నిల్వ ఉండడం వలన వచ్చేటువంటి ప్రయోజనం మనకు వృధా అయ్యేటువంటి నేల నుంచి వచ్చేటువంటి పంట కన్నా చాలా చాలా ఎక్కువ. అది మనం అర్థం చేసుకొని ఈ నీటి కుంటని మరి సిద్ధం చేసుకుంటే మనకు మంచి ఉపయోగం. నీటి కుంట సీజన్ అయిపోయింది కదా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అసలు మనకి సీజన్లో వాన పడుతుందనేది ఏమి లేదు కదా, ఎప్పుడైనా పడచ్చు వాన. పడ్డటువంటి వాన్ని మనం సద్వినియోగపరచుకోవడానికి ఎప్పుడైనా సరే మనం నీటి కుంటనే సిద్ధం చేసుకోవచ్చు.
1: రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంత రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం చెప్పుకోదగిందేమీ లేదు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాదిలోనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో డంపింగ్ యార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. రైతులకు వ్యవసాయ పనులు సులభతరం చేసేందుకు రాష్ట్రంలో యాంత్రీకరణకు ఊతమిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాదిలోనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటిని వచ్చే నెల 2వ తేదీకి అనకాపల్లి వరకు తీసుకువెళ్లి జలహారతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది విశాఖపట్నం వరకు గోదావరి

0: గోదావరి జలాలు తరలిస్తామని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై స్పందిస్తూ, బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించటం ఒక చట్టపరమైన రక్షణగా పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటే ప్రజల నుంచి సహజంగానే సానుకూల స్పందన వస్తుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టు నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. పోర్టుకు అనుసంధానంగా జిల్లాలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అవుతోందని తెలిపారు. శ్రీకాకుళంలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, బీచ్ శాండ్ మైనింగ్ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తోందని వెల్లడించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న నేరడి ప్రాజెక్టు కార్యరూపం దాల్చటం హర్షణీయమని తెలిపారు. ప్రాజెక్టు పూర్తయితే సమీప ప్రాంతాల ప్రజలకు సాగు తాగునీటి సమస్య పరిష్కారమవుతుందని పేర్కొంటూ,
1: మా తాలూకా నమ్మకం ఏంటంటే ప్రజలు మాతో ఉన్నారనేది బలమైనటువంటి నమ్మకం మాకుంది కాబట్టి ఏ స్పీడ్తోనైతే 2 సంవత్సరాల్లో కార్యక్రమాలు చేశామో ఆ స్పీడ్ని మరింత పెంచుకుంటూ ముందుకు వెళ్ళి రాష్ట్రాన్ని 1 రాష్ట్రంగా తయారు చేయాలనేది మా లక్ష్యం. అది చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మేము చేసుకుని ముందుకెళ్తాం.
0: రైతులకు వ్యవసాయ పనులు సులభతరం చేసేందుకు రాష్ట్రంలో యాంత్రీకరణకు ఊతమిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో వ్యవసాయ అనుబంధ శాఖలపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాయితీ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామని అన్నారు. తక్కువ ధరతో నాణ్యమైన యంత్రాలు పరికరాలు పంపిణీ చేసే కంపెనీల జాబితాను రూపొందించాలని సూచించారు. అనంతరం యాంత్రీకరణ పథకంలో సరసమైన ధరలకు ఇచ్చే పరికరాలను ఖరారు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 31న మార్కాపురం జిల్లా వెలిగొండలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామితో కలిసి నిన్న పరిశీలించారు. మార్కాపురం జిల్లాలోని గంటావాణిపల్లి వద్ద క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి జలహారతి సమర్పించే ప్రాంతం, పైలాన్ వద్ద చేపడుతున్న పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 40 రోజుల్లో 680 కోట్ల రూపాయలు, మొదటి విడతగా 318 కోట్ల రూపాయలు, రెండవ విడతగా 200 కోట్ల రూపాయలు, మూడవ విడతగా 250 కోట్ల రూపాయలు, ఈ రకంగా 3 విడతలు నిర్వాసితులకి అందజేసిందంటే ఈ కూటమి ప్రభుత్వం. ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో ఆ ప్రాజెక్టుకి త్యాగం చేసినటువంటి నిర్వాసితులు కూడా ఈ యొక్క ప్రభుత్వానికి అంతే ముఖ్యమనే ఉద్దేశం. 11 ముంపు గ్రామాలు
0: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నగర శివారు ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి ఇతర అధికారులతో కేంద్ర మంత్రి నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీటి సమస్యలు ఉన్న ప్రాంతాలను ప్రాధాన్యతా క్రమంలో గుర్తించి వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో డంపింగ్ యార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. డంపింగ్ యార్డు రహిత మున్సిపాలిటీల రూపకల్పనే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో ఈ అంశంపై మంత్రి నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్తగా 6 వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి మున్సిపాలిటీల్లో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను తప్పనిసరిగా సంబంధిత వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లకు తరలించాలని మంత్రి స్పష్టం చేశారు. తెలుగు భాషను పరిరక్షించి ఆ భాష గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచేసే ఉద్దేశంతో ఈరోజు తెలుగు భాష దినోత్సవం నిర్వహిస్తున్నారు. తెలుగు వ్యవహారిక భాషోద్యమకర్త గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. వాడుక భాషకు పట్టం కట్టిన గిడుగు రామమూర్తి పంతులు శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం పర్వతాల

0: పేటలో 1863 సంవత్సరం ఆగస్టు 29వ తేదీన జన్మించారు. గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారిక భాషలో ఉన్న చక్కదనాన్ని సౌలభ్యాన్ని తెలియచెప్పారు. బహుభాషావేత్త గిడుగు వెంకటరామమూర్తి పంతులు 1940వ సంవత్సరం జనవరి 22వ తేదీన తన 76వ ఏట తుదిశ్వాస విడిచారు. ఉత్తరాంధ్రకు సాగు తాగునీటి అవసరాలు తీర్చే పోలవరం ఎడమ కాలువ ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు సూచించారు. పాయకారావుపేటలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ పోలవరం ఎడమ కాలువను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చే నెల 2వ తేదీన ప్రారంభించనున్న నేపథ్యంలో జలహారతి కార్యక్రమ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిషా తీరాలపై ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాదిలోనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో డంపింగ్ యార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. రైతులకు వ్యవసాయ పనులు సులభతరం చేసేందుకు రాష్ట్రంలో యాంత్రీకరణకు ఊతమిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. 10 టన్మితం మానవీయ సహాయ్యేన సహ తృతీయం విమానయానం కాఠ్మాండునగరం ప్రతి ప్రస్థితం. ఆకస్మిక్ జలాప్లావనేన ప్రభావితస్య నేపాలదేశస్య కృతే భారతం మానవీయ సహాయం ప్రవర్తితమస్తి. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః సామాజికాంతర్జాలీయే పటలే ఏతత్ సూచితవాన్. మంత్రీ అవదత్ యత్ సహాయార్థం పోర్టబుల్ జనరేటర్ సెట్, డిగ్నిటీ కిట్స్, భోజ్య పదార్థాః, జలశుద్ధీకరణాయ ఔషధయశ్చ సంతి. డాక్టర్ జయశంకరః అవదత్ యత్ టనల ఉద్ధార కార్యార్థం చికిత్సకానాం పరాచికిత్సకానాం దళస్య చ 11 సదస్యాః అపి సంతి. సహ నేపాలస్య వర్తమాన సహాయోద్ధార కార్యయోః చ ప్రయత్నానాం కృతే భారతస్య సమర్థనం పునః ప్రతిపాదితవాన్. అత్రాంతరె నేపాల తిబ్బతయోః వినాశకారి ఆకస్మిక్ జలాప్లావనేన మృతకానాం సంఖ్య 57.5% యావత్ వర్ధితా. ప్రాయః 1.5 సహస్రం యావత్ జనాః అధునాపి లుప్తాః సంతి. ఉద్ధారదళాని నదీతీరేషు

0: జీవితానాం కృతే పృథక్ పృథక్ నివాసస్థానాని అధః ప్రవహితాని శవాని చ అన్వేషయంతి. దక్షిణ పశ్చిమ చీన దేశే ఏకదశాంశోత్తర పంచ తీవ్రతాయుక్తస్య భూకంపస్యానంతరం అధికారిణః 800+ జనాన్ ప్రభావితమండలేభ్యః నిష్కాసయన్ నూతనాః సంచేతనాః చ దత్తవంతః, యేన ఇతోపి జలాప్లావనస్య ఆశంకా వర్ధితా. భారతేన ప్రముఖం ఉద్ధారకార్యం ఉపశమనకార్యం చ సమారబ్ధం. విదేశమంత్రాలయ అవదత్ యత్ బుధవాసరే ఆకస్మిక్ జలాప్లావన దుర్ఘటనాయాః అనంతరం 20+ యావత్ భారతీయాః నాగరికాః సంపర్కహీనాః సంతి అథవా లుప్తాః సంతి ఇతి కథ్యతే. విదేశమంత్రాలయస్య ప్రవక్తా రణధీర జయసవాలః అవదత్ యత్ అన్యరాష్ట్రాణాం భారతీయమూలనివాసినః ప్రాయః 100 యావత్ జనాః అపి సంపర్కరహితరూపేణ ఏవ తిష్ఠంతి. ह्यः नवदिल्ल्यां प्रसारमाध्यमान् सम्बोधयन् श्रीजायसवालः अवदत् यत् त्रिशूली वन जलविद्युत् परियोजनायां कार्यं कुर्वन्तः 63 भारतीयाः नागरिकाः प्रभावितक्षेत्रात् रक्षिताः. श्रीजायसवालः प्रसारमाध्यमैः सूचितवान् यत् जलाप्लावितक्षेत्रात् काठमाण्डुनगरं प्राप्तवन्तः तमिल्नाडुराज्यात् 21 भारतीयाः नागरिकाः ह्यः नवदिल्ल्याम् आगतवन्तः. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర నవదిల్ల్యాం నేపాలదేశాత్ విమోచితాన్ తమిళనాడురాజ్యస్య 21 తీర్థయాత్రిభిః సహ మిలితవాన్. పశ్చాత్ ప్రసారమాధ్యమైః సహ వార్తాలాపం కురవన్ సహ నేపాల సర్వకారస్య తస్య సేనాయాః చ ఉద్ధార ప్రయాసానాం కృతే ధన్యవాదం ప్రదత్తవాన్. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్యారభ్య ద్విదివసీయ ఉజ్బెకిస్తాన్ దేశస్య యాత్రాయాం భవిష్యతి. ప్రధానమంత్రి ఉజ్బెకిస్తానస్య రాష్ట్రపతేః సవకత్ మిర్జియోయేవ్ ఇత్యస్యామంత్రణే తాషకంద నగరం గమిష్యతి. యాత్రావధౌ ప్రధానమంత్రి మోదీ రాష్ట్రపతినా మిర్జియోయేవ్ ఇత్యనేన సహ ప్రతినిధిమండలస్తరీయాం వార్తాం కరిష్యతి. అస్యాః వార్తాయాః ఉద్దేశ్యం ద్వయోః దేశయోః రణనీతిక సహమతిం ఇతోపి సుదృఢీకరణం అస్తి. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్వర్యః అద్యారభ్య తమిళనాడు కర్ణాటక కేరళ లక్షద్వీపరాజ్యానాం త్రిదివసీయాయాం యాత్రాయాం భవిష్యతి. భ్రమణావధౌ ఉపరాష్ట్రపతిః శిక్షా జనసేవా సాంస్కృతిక పరంపరా ఉద్యోగ శైక్షణిక సహయోగ మత్స్య పాలనాది ప్రముఖ సార్వజనిక ఉత్సవేషు భాగం గ్రహీష్యతి. రాధాకృష్ణన్వర్యః అద్య తమిళనాడురాజ్యస్య ఈరోడ్ నగరే కొంగు విల్లాలర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ట్రస్ట్ ఇత్యస్య సంస్థాపక దివసస్య సమారోహే భాగం గ్రహిష్యతి. పశ్చాత్ దినే ఉపరాష్ట్రపతిః బెంగళూరునగరం గమిష్యతి, యత్ర సహ విధానసౌధే కర్ణాటకస్య పూర్వముఖ్యమంత్రిణః రామకృష్ణ హెగడేవర్యస్య శతవార్షిక సమారోహే భాగం గ్రహిష్యతి. భారతస్య వేలావన్ సెంథిల్ కుమారః గతరాత్రౌ నిర్ణాయక స్పర్ధాయాం వలాజ్ ఫార్కస్ ఇత్యమం 3-0 ఇత్యంకైః పరాజిత్య బుడాపెస్ట్ ఓపెన్ కాపర్ టూర్ ఇతి ఉపాధిం అవాప్నోత్ ఇతి వార్తాః.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఉదయ సమీరాలు, ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో ఏడు గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలీ. ఏడు గంటల 15 నిమిషాలకు కొనసాగుతున్న ఉదయ సమీరాల్లో భాగంగా నేటి మాట అంశాలు 2. భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ గారి జయంతి. రచయిత వేటూరి ప్రభాకర శాస్త్రి గారి వర్ధంతి. లలిత సంగీత కార్యక్రమం శ్రీమతి గాదె శ్రీరామరత్న గారి స్వరంలో, ఎస్వి రామకృష్ణ గారి కీబోర్డ్, ఏ ఆనంద్ గారి తబల. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా వాడుక భాష పితామహుడు శ్రీ గిడుగు రామమూర్తి పంతులు గారు, శ్రీ విఎస్ఆర్ఎస్ స్వామియాజులు గారి ప్రసంగం, పుష్పాంజలి, సమాచార వాణి. తిరుపతి జిల్లా సమాచార లేఖ ఎన్ జగదీష్ గారు అందిస్తారు 8:30. కర్ణాటక సంగీత కార్యక్రమంలో లాల్గుడి జి జయరామన్ గారి వయోలిన్ వాదనం. పాటల పల్లకి 8:59

వసుదేక కుటుంబం 10 గంటలకు, అనంతరం పాటల పల్లకి మధురిమ 11 గంటలకు, 12:10 మధుమంజరి, 1:33 హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్, సైనిక మాధురి 2:31, సాయంత్రం ప్రసారం 5:00 యువవాణితో, సాయం సమీరం 6:30, 12 ఏళ్ల జన్ధన్ యోజన పథకం గురించి శ్రీ నాగనబోయిన నాగేశ్వరరావు గారి ప్రసంగం, 7:15 కిసాన్ వాణి, జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పంటలలో వచ్చే తెగుళ్ల నియంత్రణ, జీవ నియంత్రణ ప్రయోగశాల వ్యవసాయ అధికారి శ్రీ ఎంకే సాయి ప్రసాద్ గారితో శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు జరిపిన పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. డాక్టర్ మండపాక శారద గారి గానం ఈ రాత్రి 10:00 అఖిల భారత సంగీత కార్యక్రమంలో, వయం శ్రీ మహదాసు నీలాద్రిరావు గారు, మార్దంగికులు శ్రీ సుసరాపు సుబ్రహ్మణ్యం గారు, ఘటం శ్రీ సరస్వతుల హనుమంతరావు గారు. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మాతి ఫణికుమార్. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 రోజుల పర్యటన నిమిత్తం అమెరికా చేరుకున్నారు. నేపాల్ టిబెట్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 579కి పెరిగింది. 1924 మంది గల్లంతయ్యారు. దేశంలో చక్కెర కొరత లేదని, సరసమైన ధరలకు తగినంతగా లభించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్లో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి ఉజ్బెకిస్తాన్లో పర్యటించడం ఇది 4వ సారి. తన 2 రోజుల పర్యటనలో భాగంగా భారత్ ఉజ్బెకిస్తాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు మోదీ అధ్యక్షుడు మిర్జియోవ్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

0: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె G20 ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొనడంతో పాటు పెట్టుబడి అవకాశాలపై చర్చించేందుకు సీఈఓలు వ్యాపార నాయకులతో సంప్రదింపులు జరుపుతారు. కెనడాలో జరిగిన తొలి భారత్ కెనడా ఆర్థిక ద్రవ్య చర్చల్లో పాల్గొన్న 3 రోజుల పర్యటన అనంతరం సీతారామన్ గురువారం చికాగోకు చేరుకున్నారు. చికాగోలో మంత్రి ప్రముఖ పెట్టుబడిదారుతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ప్రైవేట్ రంగంలోని ప్రముఖ సీఈఓలు అధ్యక్షులు సీనియర్ ప్రతినిధులతో సమావేశమవుతారు. భారత్లో పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక దృక్పథం, భారత్ అమెరికా మధ్య వ్యాపార పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేసే అంశాలపై ఈ చర్చలు కేంద్రీకృతం కానున్నాయి. బుధవారం జరిగిన ఆకస్మిక వరదల వల్ల 320 మంది భారత పౌరులు ఇప్పటికీ ఆచూకీ లేకపోవడం లేదా గల్లంత కావడం జరిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ, ఇతర దేశాల పౌరసత్వం కలిగిన భారత సంతతికి చెందిన సుమారు 100 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియట్లేదని చెప్పారు. త్రిశీలి 1 జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారత పౌరులను నేపాల్ సైనికులు రక్షించినట్లు ఆయన తెలిపారు. చైనా వైపు చిక్కుకుపోయిన మరో 96 మంది భారత పౌరులు భూమార్గం ద్వారా సురక్షితంగా నేపాల్ చేరుకున్నారని, వారిని స్వదేశాన్ని రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జైస్వాల్ చెప్పారు.
1: 21 Indian nationals who had yesterday arrived in Kathmandu from the area that was affected by this flood, they have today landed in Delhi. These 21 Indian nationals, they are from Tamil Nadu and they arrived by Indigo flight which just landed in Delhi. Yesterday our ambassador had met them in Kathmandu and inquired about their well-being.
0: Kaga 10 tannula manavata sahayanto mudo vimanam Kathmandu bayalderindi. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ విషయాన్ని ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలియజేశారు. ఈ సహాయంలో పోర్టబుల్ జనరేటర్ సెట్లు, డిగ్నిటీ కిట్లు, ఆహార ప్యాకెట్లు, నీటి శుద్ధి మాత్రలు ఉన్నాయని తెలిపారు. నేపాల్లో కొనసాగుతున్న సహాయక రెస్క్యూ ప్రయత్నాలకు భారత్ తన మద్దతు కొనసాగిస్తుందని డాక్టర్ జయశంకర్ పునరుద్ఘాటించారు. అంతకుముందు భారత్ 2 విమానాల్లో 48 టన్నులకు పైగా అత్యవసర సహాయ సామాగ్రిని పంపింది. ఇదిలా ఉండగా నేపాల్ నుంచి క్షేమంగా దేశానికి చేరిన తమిళనాడుకు చెందిన 21 మంది యాత్రికుల బృందాన్ని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రక్షణ చర్యలకు గాను నేపాల్ ప్రభుత్వానికి, దాని సైన్యానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
2: Thankful particularly to the Nepal army which made this great effort to get them out of that very difficult place where they were. So right now our effort is on supporting Nepal in the relief, in the rescue of people. So even today I spoke in the morning to the Nepal foreign minister. We have given them range of support offers.
0: China వైపు చిక్కుకున్న సుమారు 400 మంది భారత పౌరులు సురక్షితంగా ఉన్నారని, వారి కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నారని జైస్వాల్ తెలిపారు. వారిని మన దేశానికి రప్పించడానికి బీజింగ్లోని భారత రాయభార కార్యాలయం, స్థానిక అధికారులు ఆ బృందాలకు నేతృత్వం వహిస్తున్నవారు ట్రావెల్ ఏజెంట్లతో సమన్వయం చేస్తున్నారని తెలిపారు. నేపాల్ అభ్యర్థన మేరకు భారత్ ఒక టన్నెల్ రెస్క్యూ బృందాన్ని పంపిస్తోందని జైస్వాల్ తెలిపారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ప్రభుత్వం ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసిందని, అది నిరంతరం పనిచేస్తోందని జైస్వాల్ తెలిపారు. కాఠ్మండ్, బీజింగ్లోని భారత రాయబార కార్యాలయాలు కూడా 24/7 హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశాయని జైస్వాల్ అన్నారు.
1: Chinese side, we have 400 Indian nationals. They are safe. They have been in touch with their family because phones, etc., I'm told, is working on that side. Our embassy has been in touch with several of them, in fact, with their team leaders and their travel agent. Many of their family members also contacted us through the helpline numbers that our embassy is running right now in Beijing.
0: కాగా నేపాల్ టిబెట్లలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 579 పెరిగింది. ఇంకా 1924 మంది గల్లంతయ్యారు. సహాయక బృందాలు నదీ తీరాల్లో, శివారు నివాస ప్రాంతాల్లో ప్రాణాలతో ఉన్నవారి కోసం, వరదల్లో కొట్టుకుపోయిన మృతదేశాల కోసం గాలిస్తున్నాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఒకే నెలలో పోగొట్టుకున్న లేదా అపహరణకు గురైన మొబైల్ హ్యాండ్సెట్లను రికవర్ చేసి చరిత్ర సృష్టించిన సంచార సాథి కార్యక్రమాన్ని కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా నిన్న కొనియాడారు. జూలై నెలలో 77692 మొబైల్ హ్యాండ్సెట్లను రికవర్ చేయడానికి సంచార సాథి కార్యక్రమం సహాయపడిందని ఆయన ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు.

0: ఆగస్టు 21తో ముగిసిన వారాంతానికి దేశ విదేశీ మార్క నిల్వలు $12.4 బిలియన్ పెరిగి రికార్డు స్థాయిలో $729.3 బిలియన్ చేరుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం ఈ నిల్వల్లో అతిపెద్ద భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు ఈ వారంలో $9.4 బిలియన్ పెరిగి $591.3 బిలియన్ చేరుకోగా బంగారు నిల్వలు $2.8 బిలియన్ పెరిగి $114.2 బిలియన్ చేరుకున్నాయి. దేశంలో చక్కెర కొరత లేదని, సరసమైన ధరలకు చక్కెర తగినంతగా లభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. ఈ మధ్యకాలంలో ఎక్స్ మిల్ చక్కెర ధరలు సుమారు 20% తగ్గాయని, రిటైల్ చక్కెర ధరలు కూడా తగ్గడం ప్రారంభించాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. చక్కెర లభ్యత తగినంతగా ఉండటానికి దేశీయ మార్కెట్లో కృత్రిమ సరఫరా కొరతను నివారించడానికి అనేక చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా చక్కెర ధరలు, నిల్వలు, రవాణాను ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. చక్కెర సకాలంలో మార్కెట్కు చేరేలా చూసేందుకు ప్రస్తుతం ఉన్న నెలవారీ కోటా విధానం స్థాయిలో వచ్చే నెల నుంచి 15 రోజులకు ఒకసారి చక్కెర కేటాయింపు విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈరోజు ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదే సమయంలో బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, గంగానదీ తీర పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకోనున్నారు. కాగా నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డీడీ న్యూస్, పిఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఈ కార్యక్రమ తెలుగు అనువాదాన్ని వినవచ్చు. భవిష్యత్తులో చేపట్టే బంగారు గనుల తవ్వకం ప్రాజెక్టుల కోసం కర్ణాటక చెందిన హట్టి గోల్డ్ మైన్స్తో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేందుకు ఉండే అవకాశాలను పరిశీలించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సింగరేణి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలో తన పర్యటనలో భాగంగా 2వ రోజు కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో ఉన్న హట్టి యూటీఐ బంగారు గనులను సందర్శించిన సందర్భంగా ఆయన ఈ సూచనలు చేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 రోజుల పర్యటన నిమిత్తం అమెరికా చేరుకున్నారు. నేపాల్, టిబెట్లలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 579 పెరిగింది. 924 మంది గల్లంతయ్యారు. దేశంలో చక్కెర కొలత లేదని, సరసమైన ధరలకు తగినందుగా లభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఉదయ సమీరాలు.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6A నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: Up to 85% LTV తో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
3: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
4: ఉదయ సమీరుడి కార్యక్రమానికి స్వరాహ్వానం. నేటి మాట, ముందుగా సుప్రసిద్ధ హాకీ క్రీడాకారులు ధ్యాన్ చంద్ గారి జయంతి. హాకీ క్రీడలో ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారుల్లో వీరొకరు. ఇదే నెల ఇదే తేదీ 1905 జన్మించారు. ఒలింపిక్ క్రీడల్లో వరుసగా బంగారు పతకాలు సాధించారు. 1979 డిసెంబర్ 3 మరణించారు. నేటి మాటలో రెండవ అంశం, శాస్త్ర పరిశోధకులు, కవి, చరిత్రకారులు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి వర్ధంతి. 1888 ఫిబ్రవరి 7 జన్మించారు. సాహిత్య చరిత్రని అందించడంలో చాలా కృషి చేశారు. అనేకానేక గ్రంథాలు రాశారు. 1950 ఆగస్టు 29 కన్నుమూశారు. నేటి మాట విశేషాలు విన్నారు శ్రీమతి గాదే శ్రీరామరత్న గారి స్వరంలో లలిత సంగీతం వింటారు. ఎస్వి రామకృష్ణ గారు కీబోర్డ్, ఏ ఆనంద్ గారు తబలా. ముందుగా డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి రచన, పాటలే నీ భక్తి.

0: శ్రీమతి గాదే శ్రీరామరత్న గారి స్వరంలో లలిత సంగీతం విన్నారు. ఎస్వి రామకృష్ణ గారి కీబోర్డ్, ఏ ఆనంద్ గారు తబలా, ఉదయ సమీరాలు వింటున్నారు. తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా వాడుక భాష పితామహుడు శ్రీ గిడుగు రామమూర్తి పంతులు, ఈ అంశంపై శ్రీ విఎస్ఆర్ఎస్ స్వామయాజులు గారి ప్రసంగం.
1: వ్యావహారిక భాషా పితామహుడు గిడుగు వెంకట్రామూర్తి పంతులు తెలుగుదేశంలో మహనీయులై మాననీయులై 19వ శతాబ్ది మధ్యభాగంలో సమాజ ప్రగతిశీలైన వారిలో గిడుగు, గురజాడ, కందుకూరి చిరస్మరణీయులు. ఎందుకంటే ఆనాటి సమాజంలో అభ్యుదయ భావాల్ని, భాషా సాహిత్య వికసనాల్ని, నూతన చైతన్యాన్ని సమాజానికి పురిడింపచేసిన దార్శనికులు తెలుగు తేజోమూర్తులు. ఈ నేపథ్యంలో ఆశయాలు, ఆదర్శాలు, ఆలోచనలు, వ్యూహాత్మకంగా ఉద్యమాల నేపథ్యంలో గిడుగువారి జీవితం సార్థకమైందని చెప్పవచ్చు. ఆధునిక

విజ్ఞాన వ్యాప్తిలో వచనరచనకు కావ్యభాష పనికిరాదని, అచ్చ తెలుగు పదాలతో ఆధునిక సాహిత్య ప్రక్రియలను మేళవించి ప్రజాపరంగా సౌలభ్యాలను, భాషా సౌగంధికతలు అలదిన సౌజన్యమూర్తి తెలుగు తల్లి లాటికాదీప్తి గిడుగు వెంకటరామ్మూర్తి. శ్రామిక జన పక్షపాత బీజాలకు, ఆనాటి జమీందారీ యుగంలోని అజమాయిషీలకు భాషా సాహిత్యోద్యమం ద్వారా అభ్యుదయవాదిగా గిడుగువారు ప్రతిపాదించిన కళా సిద్ధాంతాలు, కావ్య మర్మాలు, సృజనాత్మకత ఎన్నదగినవి. అందుకే దేశభాష లలితాంగి మారుతున్న కాలానికి తరగలెత్తు జీవనది భాషావాహిని. ఎందుకంటే తరాల సంస్కృతులకు భాషే వాహిక. సరికొత్త వాడుక పదాలను వాడుకలోకి తీసుకొచ్చి కాలగర్భాన కలిసిపోతున్న దేశీ రచనలను వర్తమాన ఆవశ్యకతను జోడించిన అనితర సాధ్యంగా గిడుగువారి రచనలు పరిశీలనార్హం. ఆంధ్ర ప్రజల కోసం ఆంధ్రులందరికీ చేరువయ్యేలా మాట్లాడే భాషకు పట్టం కట్టడం గిడుగువారితోనే ప్రారంభమైంది. 4 దశాబ్దాలు పైగా గ్రాంధికవాదులతో పోరాడి మాట్లాడుకునే భాషలోనే రచనలు సాగాలంటే మోదనా భాషగా వ్యావహారిక భాష ఉండాలని గిడుగువారి ఆకాంక్ష, ఆశయంతో తన 72 ఏళ్ల జీవితాన్ని తెలుగు జాతికి వరఫలంగా అందించారు. గిడుగు సాగించిన ఉద్యమాల వలన అపరిమితమైన సాహిత్య సృష్టి, సృజనాత్మక శక్తి, శబ్ద ప్రతిపాదనలతో ఎన్ని శతాబ్దాల వెనుకటి వారికైనా భాష ఉనికిని మనికిని తెలియజెప్పిన గిడుగువారి జన్మదినం 29 తెలుగు భాష దినోత్సవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయం. వర్తమానంలో తెలుగు భాష ఉద్యమ చరిత్ర ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా లోకజ్ఞానంతో వర్ధిల్లడానికి భాషా శాస్త్ర విజ్ఞానవేత్తగా గిడుగువారు ప్రతిపాదించిన వ్యాసాలు మార్గదర్శనమైనాయి. వ్యావహారిక భాష తల్లి వలే నాకు ప్రేమ పాత్రము, ప్రాచీనాంధ్ర భాష మూలపుటమ్మ నాకు పూజ్యురాలు అన్నారు. భారతదేశంలో అతి ప్రాచీన సాంప్రదాయం, సాంస్కృతిక నేపథ్యం తెలుగువారికి ఉంది. వ్యావహారిక భాష ఉద్యమంతో పాటు సవర లిపి, భాష, నిఘంటువును తయారు చేసి సవరజాతిని సముద్ధరించిన కారణజన్ములు గిడుగు వెంకటరామూర్తి పంతుడు. మహాకవి శ్రీశ్రీ అభిప్రాయం ప్రకారం గిడుగువారి భాషా ప్రతిపాదనల ఔన్నత్యం తెలుగు జాతీయ భాషగా గుర్తింపు నుండే అర్హత ఉన్నదన్నారు. తేట తెలుగు పదాలు 56 అక్షోణీల అక్షర కథనకవాతులో భావ విహంగాల స్పందనలు నవీన పంధాలకు రెక్కలు తొడిగినట్లయింది. దరిమిళ నేడున్న అభ్యుదయ సాహిత్యం ప్రగతిశీలత స్ఫూర్తి మన్నన్లందుకుంది. మాతృభాష మనుగడలో 2012 భాషావేత్తల కృషి వల్ల అంతర్జాతీయ అక్షర క్రమణిక సంఘం తెలుగు లిపి ప్రాముఖ్యాన్ని గుర్తించింది. లోకయాత్ర కోసం లౌకిక భాషలు ప్రజల నోట్ల పొందికగా రాణిస్తాయి. జీవిక లోకంలో జీవించు భాష జనుల తలంపులకు తెలుపు సాధనములు అన్నారు. అలాగే వ్యావహారిక భాష తల్లి వలే నాకు ప్రేమ పాత్రము, ప్రాచీనాంధ్ర భాష మూలపుటమ్మ నాకు పూజ్యురాలు అన్నారు. భారతదేశంలోని అతి ప్రాచీన సాహిత్య సాంప్రదాయం, సాంస్కృతిక నేపథ్యంలో ఆంధ్రరాష్ట్రం 1953 ఏర్పడినా తెలుగు అధికార భాషగా 1966 చట్టబద్ధమైంది. దరిమిళ అధికార భాషా సంఘం ఏర్పడింది. ఎందుకంటే లోకంలో శాస్త్రీయ దృక్పథంతో భాషను అభివృద్ధి పదం వైపు నడిపించడం జరుగుతున్నది. మానవ వికాసానికి తరాల భాషా ప్రాధాన్యం, భావ ప్రసరణం ప్రాథమిక లక్ష్యం. దేశక్షేమమునకు భాషాక్షేమమే పునాది. భాషా వికాసంతోనే తెలుగు జాతి జాతీయతను సుసంపన్నం చేసుకోగలమన్న గిడుగువారి అచంచల విశ్వాసం. అభిలాష గిడుగుకు తెలుగు వెలుగుల కీర్తి సాంద్రత్వం ఆపాదించబడింది. తెలుగును జీవద్భాషగా నిలబెట్టిన దేశ భాషాక్షేమాల విలక్షణత, విశిష్టత గిడుగువారిది. గ్రాంధిక భాషా పదాలను సులభరీతిలో పలుకుతూ వాడే భాషే వ్రాయత భాషగా ఉండాలన్న పట్టుదలకు ఆనాటి పండిత భిషక్కుల అవమానాలను సహించిన త్యాగశీలి. వ్యావహారిక భాషావాదంలో సంస్కరణ పదంతో ఎన్నో సభలు నిర్వహించారు. ఒక జాతి జనజీవిత సత్యాలకు, సమాజ స్వరూప మార్పులకు సాహిత్యమే నాంది ప్రస్థానం అన్న చారిత్రికాంశాన్ని ప్రతిపాదించారు. భాషకు నవ్యక్రాంతులతో పాటు పాత కావ్యాలను యథాతథ వాదాలను పరిణామశీలత్వంతో ప్రగతికి అన్వయింపజేస్తూ భాషాపదాలను అనుశీలింపజేసిన ఆచరణ క్రియావాది గిడుగు. వాడుక భాష ఉద్యమంలో 1920 ఎన్నో భాషోద్యమాలను సాగించి సాధించిన భాషా సేవకుడు. ఆయన పరిశోధనలో 19వ శతాబ్దం ప్రారంభంలోనే రచనలు కొన్ని గ్రామ్య భాషల్లో సాగాయని, తనకు దొరికిన తాళపత్ర గ్రంథాల ఆధారాలతో తన స్ఫూర్తిని కొనసాగించారు. సవర భాష ఉద్యమాన్ని, వారి జీవితగాథలను వాచక రూపంలో ప్రచురించిన మేధోశీలి.
పర్లాకిమిడి గిరిజనులను చేరదీసి మన్యప్రాంతంలో అపరిమిత పర్యటనలు చేయడం వల్ల మలేరియా బారిన పడ్డారు.

వాడిన మందుల ప్రభావంతో తన విరికి శక్తిని కోల్పోయినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో జీవనం సాగించారు. జీవిత ప్రస్థానంలో ఒక మాట కోసం 56 ఏళ్ళు నివసించిన పర్లాకిమిడి ఊరిని, 22 ఏళ్ళు నివసించిన ఇంటిని ఒక్క మాట పట్టింపు కోసం విడిచి రాజమండ్రి చేరుకున్నారు. అయితే ఆయన జీవిత చరిత్రపై ప్రభావశీలంగా ఆయన తనయుడు సీతాపతి, మనుమడు రామ్మూర్తి ఎంతో ప్రభావితులైనారు. గిడుగువారి రచనలను తెలుగు విశ్వవిద్యాలయం, కేంద్ర సాహిత్య అకాడమీ వెలుగులోకి తెచ్చారు. గిడుగువారి ప్రభావంతో బొమ్మకాటి శ్రీనివాసరావు, హెచ్ఎస్ బ్రహ్మానందం, అక్కిరాజు లాంటి వారెందరో స్ఫూర్తి నొందారు. హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ వారు కూడా గిడుగువారి రచనల ప్రాముఖ్యాన్ని ప్రదర్శింపజేశారు. గిడుగు వెంకటరామ్మూర్తి పంతులు గారు 1963 ఆగస్టు 25 శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగ క్షేత్రానికి చేరువలోని పర్వతాలపేట గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి వీర్రాజు గారు. వీరి పూర్వీకులు కోనసీమ జిల్లాలోని ఇందుపల్లి గ్రామం నుంచి ఉద్యోగార్థమై విశాఖ, విజయనగరం ప్రాంతాలకు వచ్చారని తెలుస్తోంది. తల్లి వెంకమ్మ గారు. బాల్యంలోనే తండ్రి మరణానంతరం రామ్మూర్తి గారు విజయనగరంలోని మేనమామ గారింట ఆశ్రయం పొందారు. మహారాజా ఆంగ్ల పాఠశాలలో చదువు కొనసాగించి ఆ కాలంలోనే మహాకవి గురజాడ అప్పారావుకు సన్నిహితులైనారు. వారిరువురి మైత్రీ బంధం వ్యావహారిక భాషోద్యమానికి పునాది వేసింది. 1979 మెట్రికులేషన్ ఉత్తీర్ణులైన విద్యాభిలాషను వీడలేదు. ప్రైవేటుగా ఉద్యోగం చేస్తూనే 1986 ఎఫ్ఏ, దశల వారీగా 1996 బిఏ పట్టభద్రతను సాధించారు. అయితే చరిత్ర, ఆంగ్లం వారి బోధనాంశాలు. అయినా మంచి ర్యాంకులతో చేసిన పరిశ్రమ, చూపిన ప్రతిభ ఆయనే ఊహించిన విధంగా భాషోద్యమ సారథిగా భవిష్యత్తులో ఆయనకు పేరు తెచ్చింది. 1880 పర్లాకిమిడి రాజావారి ఆస్థానంలో ఉపాధ్యాయుడిగా చేరి జీవనోపాధిని పొందారు. తన స్వార్జితంతో నిస్వార్థంగా తన తరువాతి తరం భాషాభిమానులను, శిష్యులను తీర్చిదిద్దిన వేదికగా తన గృహాన్ని మలుచుకున్నారు. చరిత్రలో భాష ప్రజలది, పండితులది కాదు అనే సూత్రాన్ని వ్రాసిన వ్యాసాలు, చేసిన ఉపన్యాసాలు, పత్రికా రచనలు సాహిత్య రచనలో వాడుక భాషకు ప్రాచుర్యం కల్పించారు. ఆయన సేవలకు గుర్తింపుగా 1913 బ్రిటిష్ ప్రభుత్వం రావు సాహెబ్ బిరుదును, 1934 కైజర్ ఏ హింద్ బిరుదును ప్రదానం చేసింది. ఆంధ్ర విశ్వ కళా పరిషత్ 1938 కళాప్రపూర్ణ బిరుదు ప్రదానం చేసింది. విశేషం ఏమిటంటే తదనంతరం గిడుగువారి పెద్ద కుమారుడు సీతాపతి కూడా కళాప్రపూర్ణ బిరుదును అదే విశ్వవిద్యాలయం ప్రదానం చేసింది. ఇది గిడుగువారి అనువంశిక భాషా సేవకు లభించిన విశిష్ట గౌరవం అని లాక్షణికుల అభిప్రాయం. 1911 స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన గిడుగువారు వృత్తి నిబద్ధతతో బుర్రా శేషగిరిరావు, చిలుకూరి నారాయణరావు, తాపీ ధర్మారావు లాంటి దిగ్దంతులైన శిష్యులను ప్రభావితం చేశారు. ఆనాటి శ్రీముఖలింగం ఆలయంలోని శాసనాలను, దేవనాగర లిపి మూలసూత్రాలను సాకల్యంగా ఆకళింపు చేసుకున్నారు. 9, 10, 11 శతాబ్దాల నాటి ప్రాకృత శాసనాలను క్రమపట్టికలో రూపొందించారు. ఆనాటి రాయల్ హిస్టారికల్ సొసైటీ వారిచే అత్యుత్తమ చరిత్రకారుడిగా పేరు తెచ్చుకున్నారు. 1894 మద్రాస్ క్రిస్టియన్ కళాశాల లైబ్రరీలో విలువైన ప్రతిపాదనలను ఆనాటి గాంగ వంశస్థుల గురించి, కళింగ వంశరాజుల గురించి, నగరి కటకాన్ని గురించిన ఆధారాలు లభించాయి. ఆనాటి నాగరిక సమాజం చేసిన కృషిలో ఇందులో వెల్ష్మ్యాన్ అనే అటవీధికారి, జిల్లా అధికారి మైనమెఖేళ్లను తన సవర భాషా ప్రావీణ్యం పట్ల ఆకర్షితమయ్యేటట్టు చేశారు. 1911-13 మధ్య సగర నిఘంటువును, సర్టిఫికెట్ను పొందడం రావు సాహెబ్ బిరుదును పొందడానికి కారణభూతమైంది. 1928 మిస్ మన్నోకు సవర భాషను మత ప్రచార నిమిత్తం నేర్పిన సమాజ హితవిరి. క్రియాశీలకంగా మత సహనాన్ని ప్రకటించడంలో ఆ రోజుల్లోనే ఆయన ఆదర్శవాదిగా నిలిపింది. తన భావనల్ని, వాదనల్ని ఒకంత కఠినంగానైనా సరే కొనసాగించడానికి ఆనాటి రాచరిక వ్యవస్థల ధనబలాలకు ఎదురు నిలిచారు. గెలుపు ఓటములకు తలవంచని మేరునగధీరుడైనారు. తన అనారోగ్యాన్ని కూడా లెక్క చేయక గ్రామ్య పదాల్లోని సత్వను, రీతిని, వరవడలను నిజాయితీగా ప్రయోగాత్మకం చేశారు. ఆ కోవలోనే బాలకవితాశరణ్యం, శబ్ద చింతామణి గ్రంథాలు ఆ కాలంలోనే నవకవిత, ప్రబంధ వచనా కవితా రీతులకు మార్గదర్శనమయ్యాయి. అనాదిగా దేశ ప్రాంత క్షేమాలకు నాంది, మాతృభాషే పునాది అన్నది గిడుగువారి సందేశం. 60 సంవత్సరాల పాటు తెలుగు భాషోద్యమ దీపధారి, తెలుగు వెలుగు పొల్కల్ని జీవావరణలోకి నవ్యక్రాంతను వెదజల్లారు. ఆయనకు స్థితప్రజత, సిద్ధ దీక్షాతత్వం సహజాభరణాలు. ఈ కృషిలో ఆయన భార్య అన్నపూర్ణమ్మ, 4 కొడుకులు కూడా ఆయన కృషికి పాటుపడినారు. పత్రికల గురించి గిడుగువారి అభిప్రాయం,
వాడుక భాష

0: భాషలో వ్రాసే పత్రికలు ప్రజలకు విశ్వవిద్యాలయాల వంటి ప్రజాస్వామ్యానికి విజ్ఞానపు వెలుగులు పంచిపెట్టడం పత్రిక విలువలకు వన్నెలద్దుతుందన్నారు. రాజకీయంగా ఆనాటి రాజాస్థానాలను ఎదురుదిల్చి యాంటీ ఎమాల్గమేషన్ పార్టీ స్థాపనలో పోరాడి ఓటములను, గెలుపులను, అవమానాలను పొందిన నిస్సార్థజీవిగా రాజీలేని మన్నన్లు అందుకున్నారు. భాష, ఉచ్చారణ, వృత్తాంతాలు లోకహితంగా ఉండి అందరి హృదయస్థితిని తెలుసుకుని సంభాషించినప్పుడే భాష పట్ల అపార గౌరవం పెరుగుతుందన్నారు. కోట్లాది ఆంధ్రులకు వ్యావహారిక భాషోద్యమ శైలిని రాబోయే దశకాల్లో స్ఫూర్తి నింపుతుందన్నారు. తన స్వార్జితాస్తులను సమాజపరం చేశారు. నవశబ్దం గురించి ఆరాటపడే గిడుగువారి కృషి వినికిడి రూపంలో కుంటుపడినా సంభాషణని పలక మీద వ్రాసి చూపండి అని చెప్పేవారు. కవి అంటే నన్నయ్య తిక్కన పెద్దన్నల కాలంచి ఉన్న భాష పట్ల, సృష్టి ప్రజ్ఞల పట్ల గౌరవభావం పెంపొందించుకుంటేనే సంభాషణలకు చేరువైన గద్యాన్ని తెలుగు జిహోకు జన్మసాఫల్యం పొందడానికి రామూర్తి పంతులు గారు దేశం, జనం, కాలం మాట్లాడేందుకు పెద్దల వల్ల నేర్చుకున్న భాషా ధోరణి యథార్థ జీవితాలకు ఉపయోగపడుతుందన్నారు. దేశభాష, దేవభాష మధ్య రచనలో సమున్నత ప్రజ్ఞను ఆకళింపు చేసుకున్న విజ్ఞాన శాస్త్ర ఖని, శాస్త్ర శాస్త్రీయతల మేలును గుర్తించిన ప్రతిభామూర్తిగా గిడుగువారు ఎన్నదగినవారు. జ్ఞానపీఠుడు విశ్వ కవినాథ విశ్వనాథ సత్యనారాయణ గిడుగును తెలుగు సరస్వతి నువ్వుల పంటగా అభివర్ణించారు. రాజమహేంద్రవాసి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి యుగపురుషుడు అని కీర్తించారు. సుప్రసిద్ధ కథకుడు చింతా దీక్షితులు గిడుగువారి అనుయాయిగా నిష్కామకర్మ ఆవరణము చేసిన కర్మవీరుడు, నిష్కామకర్మ ఆవరణము చేసిన కర్మవీరుడిగా ప్రశంసించారు. సుప్రసిద్ధ కథకుడు చింతా దీక్షితులు గిడుగువారి అనుయాయిగా నిష్కామకర్మ ఆవరణము చేసిన కర్మవీరుడిగా ప్రశంసించారు. జయంతి గంగన్న నడుస్తున్న విశ్వవిద్యాలయం గిడుగు భాషా శోధన సాధన అని గుర్తించారు. అదే కోవలో మరొక ప్రేరణ పొందిన నోరి నరసింహశాస్త్రి గిడుగు చేసిన యుద్ధము భారత యుద్ధం వంటి భాషా యుద్ధముగా అభివర్ణిస్తూ అజాత శత్రువు గిడుగు అని ఉద్ఘాటించారు. శ్రీనివాస శిరోమణి ప్రముఖ రచయిత గిడుగువారి ధారణాశక్తిని మహనీయంగా, మహితాత్మంగా పోల్చవచ్చని సూత్రీకరించారు. అదే కోవలో తిరికిచర్ల వెంకటరత్నం గిడుగువారి ప్రజాసేవ, ఉదారహృదయం లోక కళ్యాణంకు దోహదపడిందన్నారు. టీకుమళ్ల కామేశ్వరరావు గిడుగువారి ఓర్పు, నేర్పు, ఔదార్యం, తెలివి, పాండిత్యం, పట్టుదల, స్వయంస్ఫూర్తి అన్నీ అద్భుతంగా అంతరంగంలో నిష్కల్మషమైన హృదయంతో జీవించి ధన్యులైనారు. జేఏఎస్ అభిప్రాయం ప్రకారం గిడుగువారి నమ్మకాన్ని, స్వేచ్ఛ, స్వచ్ఛతలతో ఆయన జీవించిన హృదయం ఎప్పటికీ సాహిత్య లోకంలో నిలిచి ఉంటుందని, ఆ నేపథ్యంలో ఆయన నిస్వార్థపరత్వం ఎప్పటికీ ఆహ్వానించదగినని తన పరిశీలనలో కొనియాడడం తెలుగువారి పట్ల అప్పటి ఆంగ్లేయుల అభిమానం గుర్తుంచుకోవాల్సిన ప్రశంస. ఏ భాషా సాహిత్యానికైనా లోకజ్ఞత, శాస్త్రజ్ఞత, కావ్యజ్ఞతలు త్రివేణి సంగమంలా అంతర్వాహిని అయినప్పుడే భాష సజీవ ప్రవాహార్థతలను ప్రామాణీకరించుకుంటుంది. మానవీ విలువలున్న గిడుగువారిని తెలుగు సారస్వతమనే అనంతవాహినికి బిందువు, సింధువుగా అభివర్ణించుకోవడం అభిలషణీయం. ఆ మహనీయునికి తరాల ప్రగతికి ఆర్జునిగా కర్పూర హారతులు, కలహార మాలికలు, నిటల ఘటితాంజలు వర్తమాన అనివార్యతలు.
1: తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా వాడుక భాష పితామహుడు శ్రీ గిడుగు రామమూర్తి పంతులు ఈ అంశంపై మీరింతవరకు శ్రీ విఎస్ఆర్ స్వామయాజులు గారి ప్రసంగం విన్నారు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.

0: SBI, the bank to every Indian.
1: పుష్పాంజలి. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, పి సుశీల, బి లత, దొరికితే దొంగలు చిత్రం కోసం గానం చేసిన గీతం.

పుష్పాంజలి విన్నారు. ఉదయ సమీరాల్లో తుది అంశంగా మీరు ఇంతవరకు. సమయం 8 గంటలుగా వస్తోంది. సమాచార్ ప్రభాత్ హిందీ వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలే.

0: reflects the commitment to nurturing talent at every level. And now for a look at today's newspapers, it's over to Sarabjit Kaur.
1: Thank you, Anuja. The rising number of missing people in Nepal flash flood disaster captures the headlines in all the dailies today. India mounts a major tracing and relief operation while Nepal allows foreign experts to join search operation, writes the Pioneer. As New Delhi pushes for reform of global institutions including UN, IMF and World Bank, a headline in the Economic Times says BRICS set to adopt framework for supply chain cooperation. The Times of India headline states, junk food will soon have labels warning of high salt, sugar and fat with red hexagonal warnings on the front of food packages. India signs javelin procurement deal with US, boosts defense cooperation, writes the Hindu. And finally, after Norway crown, Pragananda overcomes odds to become first Indian to win the coveted Grand Chess Tour, writes Hindustan Times and all the other dailies. And with that, it's back to you, Anuja.
0: Thank you, Sarabjit. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to embark on a four-day visit to Uzbekistan and Kyrgyz Republic beginning today to enhance economic and defense cooperation. India signs deal with United States to procure Javelin anti-tank guided missile systems. Death toll in Nepal flash floods rises to 579, while 1,924 people still missing. India steps up humanitarian assistance to neighboring country. Government to introduce fortnightly sugar allocation system from next month to ensure availability of sugar in market on time. And India's Vellavan Senthil Kumar wins PSA Budapest Squash Open title, beating Bulaj Farkas of Hungary. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే ఉంటారు.
3: తిరుపతి జిల్లాలో షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలన్న జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా మహిళల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని వెల్లడించిన హోంమంత్రి వంగలపూడి అనిత, రాష్ట్రానికి త్వరలో నూతన పరిశ్రమలు రానున్నాయని వెల్లడించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, తిరుపతి జిల్లా శెట్టిపల్లిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తున్నామని వెల్లడించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వంటి తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. తిరుపతి జిల్లాలో షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సామాజిక ఆర్థిక అభివృద్ది, విద్య, ఉపాధి, వసతి సౌకర్యాలు, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా తెలిపారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో భారత జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా మాట్లాడుతూ, జిల్లాలో షెడ్యూల్ కులాల సంక్షేమం రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సామాజిక ఆర్థిక అభివృద్ది, విద్య, ఉపాధి, వసతి సౌకర్యాలు, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని అన్నారు. అర్హులైన ప్రతి ఎస్సీ కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు సకాలంలో చేరేలా క్షేత్రస్థాయిలో అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. లబ్దిదారుల ఎంపికలో పారదర్శకత పాటిస్తూ అర్హత ఉన్న ఏ ఒక్కరూ ప్రభుత్వ ప్రయోజనాలకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించడంతో పాటు వారి విద్యా ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు సూచించారు. మహిళల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. తిరుపతిలో పాత్రికేయులతో హోంమంత్రి మాట్లాడుతూ, ఏపీలోని ప్రధాన ప్రాంతాల్లో నూతన మహిళా పోలీస్ స్టేషన్లకు త్వరలోనే భూమి పూజ చేస్తామని అన్నారు. మహిళా పోలీస్ స్టేషన్లో వచ్చిన సమస్యలను కౌన్సిలింగ్ ద్వారానే పరిష్కరిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో త్వరలో నూతన పరిశ్రమలు రానున్నాయని, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని రాష్ట రోడ్లు, భవనాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా మంత్రి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ, రాష్ట రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోందని అన్నారు. నూతన పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కు రావడం ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. తిరుపతి జిల్లా శెట్టిపల్లిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. తిరుపతి జిల్లాలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలకు మరింత వేగం చేకూర్చడంతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని

0: పాలకబద్దంగా అభివృద్ది సాధించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన డీఆర్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జిల్లాలో రేణిగుంట రైల్వే ఓవర్బ్రిడ్జ్ మంజూరు, మామిడి సాగు అభివృద్ది, భూసేకరణ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముందని అన్నారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్టస్థాయి క్రీడా పోటీలను మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, జ్యోతి ప్రజ్వలంతో ప్రారంభించారు. 26 జిల్లాల నుంచి 10,000 మంది క్రీడాకారులు క్రీడా పోటీలకు హాజరయ్యారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026కు అరుదైన గుర్తింపు దక్కింది. ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. రెండేళ్లలో 2,07,489 మంది క్రీడాకారులతో 2 రాష్టస్థాయి పోటీలు నిర్వహించడంతో ఈ రికార్డు దక్కింది. క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడుతుందన్నారు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి. విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరమని, క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది అధిక మాసం కారణంగా తిరుమలలో 2 బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండటంతో జిల్లా పోలీసులు, టీటీడీ అధికారులు సమన్వయంతో పనిచేసి కట్టుదిట్టమైన ప్రణాళికతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భక్తుల భద్రతకు ఎలాంటి సమస్య తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరారు. మాతా శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రారంభించినట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర తెలిపారు. తిరుపతి కలెక్టరేట్లో 16 నూతన తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను కలెక్టర్ ప్రారంభించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు అందుబాటులో ఉంటాయని, ఇవి పూర్తిగా ఉచితంగా సేవలందిస్తాయని అన్నారు. ఇప్పటివరకు తిరుపతి జిల్లా సమాచార లేఖ విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. రచన ఎన్ జగదీష్, తిరుపతి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీత కార్యక్రమం లాల్గూడి శ్రీ జి జయరామన్ గారి వయలిన్ వాదనం కార్యక్రమంలో ముందుగా కన్నడ గౌడ రాగంలో త్యాగరాజ స్వామివారి రచన సొగసు చూడ, తాళం రూపకం.

కార్యక్రమంలో చివరిగా నా జీవధార బిలహరి రాగంలో త్యాగరాజ స్వామి వారి రచన ఆదితాళం నా జీవాధారా.

0: లాల్గూడి శ్రీ జి జయరామన్ గారి వయలిన్ వాదనం మీద ఇంతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి ఫోన్ నెంబర్లు 2727244, 2727288. జతపరచవలసిన కోడ్ 0891.

0: హలో
1: హలో, గుడ్ మార్నింగ్ అండి.
0: శుభోదయం, నమస్కారం.
1: నేను నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి నల్లి ప్రియను మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి నందిప్రియ గారు.
1: నళిని ప్రియ,
0: చెప్పండి.
1: మా కుంకుమ తిలక మూవీ నుంచి ఆలనగా పాలనగా అనే సాంగ్ వినిపిస్తారండి.
0: తప్పకుండా.

0: హలో
1: హలో గుడ్ మార్నింగ్ సార్.
0: నమస్కారం అండి.
1: నేను కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి మాట్లాడుతున్నానండి. పలకా సత్యనారాయణ నా పేరు.
0: చెప్పండి.
1: నాకు ఏదండి కోయిల పిలిపే కోనకు మెరుపని

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: హలో హలో
3: సార్,
2: నమస్తే.
3: నా పేరు కే రాజు, విజయనగరం నుంచి.
2: చెప్పండి.
3: సార్ సినిమాలని విమతి గారికి తీరిన వేళ

0: హలో, నమస్తే సార్. బాగున్నారా?
1: బాగున్నానండి. మీ పేరు?
0: నా పేరు మెసరావణి, అల్మెంచిలి ఏరియా పెదపి నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి, సినిమా ఏ పాట?
0: పాట కంటే ముందు మాట చెప్పాలండి.
1: చెప్పండి.
0: మీ మాటలు కానీ, మీరు 11 గంటలకు ఇచ్చి పాటల ముందు వర్ణించిన మాటలు కూడా చాలా బాగా చేస్తున్నారండి మీరు కార్యక్రమం.
1: ధన్యవాదాలండి.
0: తర్వాత ఏమో మొన్న ఆదివారం నడిచారు కదా నాటకం, మన ఊర్లో నుంచి ఒగ్గేసి పల్లూరు వెళ్ళి ఉద్యోగం చేసుకొచ్చిన వాళ్ళు కూడా కొన్ని ఇప్పుగా బాగా ఇచ్చారు నాటకం, చాలా బాగుంది.
1: చక్కగా మీ అభిప్రాయాలన్నీ లేఖావళికి, లేఖావళి టు ది స్టేషన్ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో సిరిపురం విశాఖపట్నం 5300003 చిరునామాకి చక్కగా రాయండి. లేఖావళిలో వాళ్ళు తప్పకుండా చదువుతారు. ఇప్పుడు ఏ పాట కావాలి, ఏ సినిమా నుంచి కావాలి?
0: ఇప్పుడు సినిమాలో నాగార్జున పుట్టినరే కదా,

0: హలో,
1: నమస్తే అండి. శుభోదయం.
0: నమస్కారం. శుభోదయం. మీ పేరు?
1: పేరు కామేశ్వర్ అండి. అమలాపూర్ నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి.
1: అమెరికా అమ్మాయి చిత్రంలో పాడనా తెలుగు పాట పాట వినిపించండి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: Up to 85% LTVతో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, the bank to every Indian.

0: బట్టి విక్రమార్క చిత్రం నుంచి మధ్య మధ్య పరదర్శనం పాట.
1: భట్టి విక్రమార్కలో ఆ పాట లేదు, ఇంకేదైనా కోరుకోండి భట్టి విక్రమార్కలోంచి.
0: అయితే కొమ్ములు తిరిగిన మగవాడు కొమ్ములు.
1: భట్టి విక్రమార్కలో కొమ్ములు తిరిగిన మగవారు
0: చెప్పండి.
1: మరి మీ పేరు?
0: కాకి అప్పారావు. చెంగల్ పెట్ట కొమ్ములు పెట్ట.

0: హలో
1: హలో,
2: నమస్తే అండి.
1: నమస్కారం.
2: ఈరోజు మాతృభాష తెలుగు భాషా దినం సందర్భంగా తెలుగు భాష వైభవానికి చంద్రబాసు గారు పట్టం కట్టిన పాట ఒకటి మాకు కావాలండి. నీకు నువ్వు నాకు నేను అనే సినిమాలో తెలుగు భాష గొప్పతనం గురించి అనే పాట కావాలి సార్.
1: తెలుగు భాషకి ఇంత బాగా పట్టం కడుతున్నావు, మీ పేరు?
2: అందులో చిన్న నిమిత్తం అవుతానండి. అది సాయికిరాడు రమణేపేట నుంచి ములుకూరి వెంకట మాట్లాడుతున్నాను.
1: చాలా సంతోషం అండి, మీరు నిమిత్త మాత్రుడు. ఆకాశవాణిలో కార్యక్రమం అన్ని మినిట్ల మాత్రం, అంత జాగ్రత్తగా చెయ్యాలి కాబట్టి మీరు అడిగిన పాట.
2: ధన్యవాదాలు.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: పెద్ద కొడలా, ఇది నీకోసం అమ్మా.
1: దీనికి ఇంత అందరొచ్చింది?
0: అరే చిన్న కొడలా, ఇదేమో నీకోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
2: కానీ నాయనమ్మా, మీకోసం
3: అంట తనదే. నా బ్యాంక్ లాకర్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
0: శుభం పలకండి. ఏంటిది
4: ఆర్బీఐ అంటుంది?
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
7: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
6: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
7: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
6: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
7: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
6: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
7: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
6: జారీ చేయవారు
8: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
8: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
8: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
7: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
9: SBI, the bank to every Indian.

0: హలో,
1: హలో, నమస్తే సార్.
0: చెప్పండి.
1: ముందుగుండా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు సార్ మీకు.
0: ధన్యవాదాలు. మీకు కూడాను. ఏ సినిమా, ఏ పాట?
1: నేను ఆపండి ప్రసాద్ శశికళ, రేణుకానగర్ కాలనీ విజయనగర్ నుంచి మాట్లాడుతున్నానండి. మనసుల చిత్రంలో శిల్పాలు చెప్పినారు.

0: పాటల పల్లకి తిరిగి 10:15 వినొచ్చు. సమయం 10:00 వస్తోంది. అనంతరాంశం కొద్ది క్షణాల్లో.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. భారత పొరుగుదేశమైన నేపాల్లో భారీ వరదలు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గత 3 రోజులుగా సంభవించిన ఈ ఆకస్మిక వరదల ధాటికి ఇప్పటి వరకు 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా 1500 మందికి పైగా ఆచూకీ లభ్యం కాలేదు. గల్లంతైన వారిలో 133 మంది భారతీయ పౌరులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. భారీ వరద ప్రవాహానికి అనేక పట్టణాలు, గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కీలకమైన వంతెనలు కూడా పలుచోట్ల కొట్టుకుపోగా పలుచోట్ల జల విద్యుత్ ప్రాజెక్టుల కార్యకలాపాలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే టిబెట్ ప్రాంతం నుంచి ఉద్భవించిన ఈ వరద అత్యంత వేగంగా నేపాల్లోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించిందని అధికారులు తెలిపారు. నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ పార్లమెంటుకు వెల్లడించిన వివరాల ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8:37 టిబెట్ ప్రాంతంలో భూకంపం సంభవించగా కేవలం 3 నిమిషాల తర్వాత ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో భూకంప ప్రకంపనల కారణంగా హిమానీ నద సరస్సు నుంచి ఆకస్మికంగా నీరు విడుదలై ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇక నేపాల్ టిబెట్ సరిహద్దులోని రసువా జిల్లాలోని తిమురే సరిహద్దు పట్టణం వద్ద లెహెండే నదిలో రాళ్ల చర్యలు విరిగిపడటం, నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో భారీ వరద బోటే కోషి నదిలోకి ప్రవేశించింది. ఆ వరద నీరు అక్కడి నుంచి బోటే కోషి ద్వారా త్రిశూలి నదిలోకి చేరి నదీ ప్రవాహ మార్గం వెంట దిగువ ప్రాంతాలకు విస్తరించింది. వరద ప్రభావం రసువా జిల్లాకి మాత్రమే పరిమితం కాకుండా సువాకోట్, చెత్వాన్, గోర్ఖా, తనహు, నావల్పరాసి, ఈస్ట్ తదితర జిల్లాలకు వ్యాపించింది. రాజధాని కాఠ్మండు నుంచి దాదాపు 200 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలు వరద ప్రభావానికి గురైనట్లు అధికారులు తెలిపారు. అనేక ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు, విద్యుత్ మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో సహాయక రక్షణ చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇక చైనాలోని నైరుతి ప్రాంతమైన సిచువాన్ ప్రావిన్స్ లో నిన్న 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో నేపాల్లో మరోసారి ఆకస్మిక వరదల ముప్పు ఏర్పడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదుల్లో నీటిమట్టాలు పెరిగే అవకాశముందన్న ఆందోళనల నేపథ్యంలో త్రిశూలి ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు ఆదేశించారు. టిబెట్ వైపు ఉన్న ఓ నీటి ఆనకట్ట మరోసారి తెగిపోయినట్లు నేపాల్ పోలీసులు తెలిపారు. దీంతో నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశమున్నందున స్థానిక ప్రజలు, భద్రతా సిబ్బంది, సహాయక రక్షణ బృందాలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నీటిమట్టాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో త్రిశూలి, రసువా మధ్య రహదారి నిర్మాణ పనులను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. నేపాల్ చైనాలలో భారీ వరదల కారణంగా తీవ్ర ప్రాణ ఆస్తి నష్టాలు సంభవించడంపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రకృతి విపత్తులో ప్రాణ ఆస్తి నష్టం సంభవించడంతో బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. వరదలతో తీవ్రంగా ప్రభావితమైన ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు ఐక్యరాజ్యసమితి తొలిదశగా 20 లక్షల అమెరికన్ డాలర్లను కేటాయించింది. ఇక నేపాల్ ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి సురక్షితంగా రప్పించేందుకు తీసుకుంటున్న చర్యల గురించి నిన్న జరిగిన వారాంతపు మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి

0: రణధీర్ జైస్వాల్ వివరిస్తూ,
1: MEA control room here is working around the clock, as is the case with the control rooms in our embassy in Kathmandu, as also our embassy in Beijing. On the Chinese side, we have 400 Indian nationals. They are safe. They have been in touch with their family because phones, etc., I'm told, is working on that side. Our embassy has been in touch with several of them, in fact, with their team leaders and their travel agent. Many of their family members also contacted us through the helpline numbers that our embassy is running right now in Beijing.
0: ఇరాన్పై అమెరికా ప్రకటించనున్నట్లు భావిస్తున్న కొత్త ఆంక్షలు పశ్చిమాసియాలో శాంతికి దోహదం చేయవని ఇరాన్ హెచ్చరించింది. పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసే ఎలాంటి చర్యలకైనా తాము తీవ్రంగా స్పందిస్తామని స్పష్టం చేసింది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి మాట్లాడుతూ, అమెరికా ఆంక్షలను మరింత విస్తరించినట్లయితే, ముఖ్యంగా అమెరికాతో సహకరించే దేశాలను లక్ష్యంగా చేసుకునే చర్యలు చేపడితే ఇరాన్ తీవ్రంగా ప్రతిస్పందిస్తుందని హెచ్చరించారు. మరింత ఉద్రిక్తతకు దారితీసే చర్యలకు పరిణామాలు తప్పవని, ప్రతిస్పందించడంలో తాము కూడా ధీటుగానే బదులిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు జరుగుతున్న చర్చలు గత కొన్ని వారాలుగా ప్రతిష్టంభనలో ఉన్న నేపథ్యంలో ఈ హెచ్చరిక వెలువడింది. హార్మో జలసంధిని తిరిగి తెరవడానికి కొన్ని షరతులను ఇరాన్ ముందుంచింది. అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తివేయడం, ఆ ప్రాంతం నుంచి అమెరికా సైనిక దళాలను ఉపసంహరించుకోవడం, ఘర్షణల సమయంలో జరిగిన నష్టానికి పరిహారం చెల్లించడం వంటి డిమాండ్లను ఇరాన్ ప్రతిపాదించింది. ప్రపంచ ఇంధన వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్మో జలసంధి ద్వారా యుద్ధం ప్రారంభానికి ముందు ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గం ద్వారా వాణిజ్యం జరిగే చమురులో సుమారు 1/5 రవాణా జరిగేది. దాదాపు 6 నెలలుగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఈ వ్యూహాత్మక జలమార్గం అంశం అంతర్జాతీయ తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఈ జలమార్గ నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఇరాన్ ఒమన్తో కూడా విడిగా చర్చలు జరిపింది. అయితే తమపై అమెరికా విస్తృత ఆర్థిక ఆంక్షలు విధించినప్పటికీ వాటి ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తమ వద్ద 2 ఏళ్ల ప్రణాళిక సిద్ధంగా ఉందని ఇరాన్ ప్రకటించింది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఇరాన్పై ఆర్థిక పరంగా అత్యంత కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ ఈ వ్యాఖ్యలు చేసింది. ఇరాన్తో ఆర్థిక సంబంధాలను పూర్తిగా తెంచుకోవడంతో పాటు ఆ దేశానికి ఆర్థిక సహాయం, మద్దతు కొనసాగించే ఇతర దేశాలను కూడా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఒంటరిగా చేసే చర్యలు తీసుకుంటామని స్కాట్ బెసెంట్ తెలిపారు. ఇరాన్పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచేందుకు అమెరికా ప్రభుత్వం సమగ్ర ఆంక్షల విధానాన్ని అమలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ చర్యల్లో భాగంగా 5 కీలక రంగాలను లక్ష్యంగా చేసుకుని కొత్త ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ట్రెజరీ కార్యదర్శి ప్రకటించారు. వీటిలో చమురు సంబంధిత నౌకా రవాణా, విమానయాన రంగం, సాంకేతిక రంగం, బంగారం, డిజిటల్ ఆస్తులున్నాయి. ఈ రంగాలపై ఆంక్షల ద్వారా ఇరాన్కు అందుతున్న ఆర్థిక వనరులను పరిమితం చేయడం, అంతర్జాతీయ వాణిజ్య ఆర్థిక లావాదేవీలను మరింత కష్టతరం చేయడం అమెరికా లక్ష్యంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా ఇరాన్ దక్షిణ ఫార్స్ ప్రావిన్స్లో కొత్త సహజవాయువు నిక్షేపాన్ని కనుగొన్నట్లు ఆ దేశ చమురు మంత్రి మొహ్సెన్ పాక్నెజాద్ తెలిపారు. ఈ కొత్త గ్యాస్ క్షేత్రంలో సుమారు 7,500 బిలియన్ క్యూబిక్ అడుగుల సహజవాయువు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అందులో సుమారు 73% రికవరీ రేటు ఆధారంగా దాదాపు 5,700 బిలియన్ క్యూబిక్ అడుగుల సహజవాయువును వెలికి తీయడం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. వెలికి తీయదగిన ఈ గ్యాస్ పరిమాణం ఇరాన్లోని భారీ సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంలోని ఒక బ్లాక్కు సమానమని, ఇది ఆ దేశ అవసరాలకు సుమారు 15 సంవత్సరాల పాటు సహజవాయువును సరఫరా చేయగలదని పాక్నెజాద్ తెలిపారు. కొత్తగా కనుగొన్న సహజవాయువు స్వీట్ గ్యాస్ కావడం వల్ల దాని అభివృద్ధి, శుద్ధి, నిర్వహణ వ్యయాలు కూడా తగ్గే అవకాశముందని చెప్పారు. అంతేకాకుండా ఈ కొత్త నిక్షేపంలో గ్యాస్ కండెన్సేట్ కూడా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. దీనివల్ల ఇరాన్కు గణనీయమైన అదనపు ఆర్థిక సంపద సమకూరే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. భారత్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ మధ్య సహకార సంబంధాల విస్తరణతో పాటు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏ చర్చలు ప్రధాన అంశంగా ఇటీవల చర్చలు జరిగాయి. సౌదీ అరేబియాలో భారత రాయభారి విపుల్ జీసీసీ ప్రధాన కార్యదర్శి జాసెం మహ్మద్ అల్ బుదైవితో సమావేశమై ఇరుపక్షాల మధ్య వాణిజ్య, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించారు. పరస్పర ఆసక్తి కలిగిన ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఇరువురు అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్ జీసీసీ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కోసం చర్చలకు అవసరమైన మార్గదర్శక చట్టాన్ని రూపొందించే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్పై ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ద్వారా భారత జీసీసీ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను మరింత ప్రోత్సహించడంతో పాటు మార్కెట్ ప్రాప్యతను విస్తరించే అవకాశాలున్నాయి. 1981లో సౌదీ అరేబియా రాజధాని రియాద్లో కుదిరిన ఒప్పందం ప్రకారం గల్ఫ్ ఆఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఏర్పాటైంది.

0: బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ కూటమిలో సభ్యదేశాలుగా ఉన్నాయి. కెనడా అమెరికా మధ్య వాణిజ్య వివాదం మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య చర్చలను నిలిపివేసిన కెనడా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 276 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన వస్తువులపై సుమారు గరిష్టంగా 50% వరకు ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా తమపై అధిక డిమాండ్లు చేస్తూ ప్రతిగా తగిన ప్రయోజనాలు కల్పించేందుకు మాత్రం సిద్ధంగా లేదని కెనడా పేర్కొంది. ఈ ప్రతీకార సుంకాలు సెప్టెంబర్ 8 నుంచి అమల్లోకి రానున్నాయి. ఉక్కు, స్టీల్, పాల ఉత్పత్తులు, గృహోపకరణాలు, వ్యవసాయ యంత్ర పరికరాలు, పల్ప్, పేపర్, ఎలక్ట్రానిక్ వస్తువులు సహా పలు ఉత్పత్తులపై ఈ సుంకాలు వర్తిస్తాయి. అమెరికాతో పెరుగుతున్న వాణిజ్య వివాదం కారణంగా ప్రభావితమవుతున్న కార్మికులు, వ్యాపార సంస్థలకు మద్దతుగా కెనడా ప్రభుత్వం 7.5 బిలియన్ అమెరికన్ డాలర్ల సహాయం ప్యాకేజీని కూడా ప్రకటించింది. కెనడాకు చెందిన 276 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన వస్తువులపై అమెరికా ఆగస్టు 22 నుండి 50% వరకు సుంకాలు విధించిన నేపథ్యంలో కెనడా ఈ చర్యలు చేపట్టింది. అమెరికా విధించిన సుంకాలకు డాలర్ టు డాలర్, రేటుకు రేటు ప్రాతిపదికన సమానంగా ప్రతిస్పందిస్తామని కూడా కెనడా స్పష్టం చేసింది. ఆహార సంక్షోభం ప్రపంచ స్థానిక ఆహార సంక్షోభాలను తగ్గించడంలో భద్రతా మండలి పాత్ర అనే అంశంపై మంగళవారం జరిగిన ఐక్యరాజ్యసమితి ఉన్నత స్థాయి బహిరంగ చర్చలో భారతదేశపు శాశ్వత ప్రతినిధి పర్వతనేన హరీష్ ప్రసంగించారు. ఇంధన మార్కెట్లు, ఎరువుల సరఫరా, సముద్ర రవాణా, మానవతా సహాయ లాజిస్టిక్స్, వ్యవసాయ వాణిజ్యానికి ఏర్పడిన అంతరాయాలు, ప్రాంతీయ సంఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతకు ఎలా ముప్పు కలిగించగలవో స్పష్టం చేశాయన్నారు. ఈ సంఘర్షణల ప్రభావం దిగుమతులపై అధికంగా ఆధారపడిన అభివృద్ధి చెందుతున్న దేశాలపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సంఘర్షణల వల్ల కలిగే మానవతా పరిణామాలను తగ్గించడమే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తక్షణ ప్రాధాన్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా వాణిజ్య నౌకాయానానికి భద్రత, స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎరువులు, నాణ్యమైన విత్తనాలు, సాంకేతికత వంటివి తక్కువ ధరలకు అందుబాటులో ఉండడం అత్యవసరమని పేర్కొన్నారు. ఆహారం, వ్యవసాయ ఉత్పాదకతలలో పారదర్శకతతో కూడిన వాణిజ్యం కూడా ప్రపంచ ఆహార భద్రతకు ఎంతో కీలకమన్నారు. గ్లోబల్ సౌత్లోని అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆహార భద్రతను నిర్ధారించడానికి చిన్న సన్నకారు రైతులను ప్రోత్సహించాలన్నారు.
1: The international community must therefore work collectively to safeguard critical sea lanes and maritime infrastructure while ensuring that legitimate commercial trade and humanitarian shipments are able to proceed without undue impediment. At the same time, lasting resilience cannot be delivered through humanitarian action alone. Member states, international financial institutions, regional organizations and development partners must work together to strengthen domestic agricultural production, diversify supply chains, improve storage and logistics infrastructure and promote climate resilient agriculture. Predictable and affordable access to fertilizers, quality seeds, technology and concessional finance remains indispensable, particularly for developing countries. Open, transparent and rules-based trade in food and agricultural inputs also remains critical to global food security.
0: H-1B వీసా దరఖాస్తులపై భారీ అదనపు రుసుము విధించే ప్రతిపాదనను చేసింది అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం DHS. ప్రస్తుతం అమల్లో ఉన్న అన్ని రుసుములకు అదనంగా H-1B క్యాప్ పరిధిలోకి వచ్చే ప్రతి పిటిషన్కు 103,265 అమెరికన్ డాలర్ల అదనపు రుసుము విధించాలని ప్రతిపాదించింది. ఇందులో ఉన్నత విద్యా డిగ్రీలు కలిగిన అభ్యర్థులకు సంబంధించిన పిటిషన్లు కూడా ఉంటాయి. DHS విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ ప్రతిపాదిత రుసుమును పిటిషన్ దాఖలు చేసే సమయంలోనే చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతం వర్తిస్తున్న ఇతర ఫీజులు, చెల్లింపులకు అదనంగా విధించబడుతుంది. ప్రతి సంవత్సరం అంచనా వేసిన 85,000 H-1B క్యాప్ సబ్జెక్టుల పిటిషన్ల ఆధారంగా ఈ కొత్త రుసుము ద్వారా అమెరికా ప్రభుత్వానికి ఏటా సుమారు 8.8 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయం సమకూరుతుందని DHS అంచనా వేసింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రాముల మాతృ సంస్థ అయిన మెటా యువతలో సోషల్ మీడియా వ్యసనానికి సంబంధించిన న్యాయ వివాదాన్ని పరిష్కరించేందుకు 18 బిలియన్ అమెరికన్ డాలర్లు చెల్లించేందుకు, అలాగే తమ ప్లాట్ఫామ్స్లో పిల్లల భద్రతకు సంబంధించిన చర్యలను మరింత బలోపేతం చేసేందుకు అంగీకరించింది. అమెరికాలోని 47 రాష్ట్రాలు దాఖలు చేసిన కేసులతో పాటు టీనేజర్స్లో సోషల్ మీడియా వ్యసనానికి సంబంధించిన న్యాయ విచారణకు ముగింపు పలికేలా ఈ కీలక ఒప్పందం కుదిరింది. కోర్టు ఈ ఒప్పందాన్ని ఆమోదిస్తే మెటాపై వివిధ రాష్ట్రాలు దాఖలు చేసిన అనేక కేసులకు ముగింపు పలికే అవకాశముంది. అయితే అమెరికా వ్యాప్తంగా వ్యక్తులు, పాఠశాలలు దాఖలు చేసిన ఇతర వ్యాజ్యాలను కూడా మెటా ఇంకా ఎదుర్కొంటోంది. టీనేజర్లు తమ ప్లాట్ఫామ్స్ను సురక్షితంగా, ప్రయోజనకరంగా ఉపయోగించుకునేలా చూడటం తమ సంస్థకు అత్యంత ప్రాధాన్య అంశమని మెటా పేర్కొంది. ఇదే తరహా పిల్లల భద్రతా చర్యలను టిక్టాక్,

0: యూట్యూబ్ వంటి ప్రత్యర్థి సంస్థలు కూడా అమలు చేయాలని మెటా సూచించింది. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి 27272244 నెంబర్కి కానీ, 27272288 నెంబర్కి కానీ 0891 కోడ్ జత చేసి డైల్ చేయవలసి ఉంటుంది. హలో,
2: నమస్కారం సార్.
1: నమస్కారం అండి. ఏ సినిమా
2: సార్? గీతాంజలి సినిమా నుంచి ఆమని ఇలా పాట కావాలి సార్. గీతాంజలి.
1: గీతాంజలి నుంచి కావాలి. మరి మీ పేరు ఏమిటి?
2: ప్రకాశ్రావు సుజాత గారు అండి.
1: ప్రకాశ్రావు గారు, సరే తప్పకుండా మీకు కావాల్సిన పాట ఆమని పాడవే.
2: అవునండి.

0: హలో.
1: హలో, నమస్తే సార్. శుభోదయం.
0: శుభోదయం, నమస్కారం, చెప్పండి.
1: విజయనగరం జిల్లా గొర్రెల మండలం ఆనందపురం మీసాల అప్పలనాయుడు సార్.
0: చెప్పండి అప్పలనాయుడు గారు, ఏం పాట కావాలి?
1: సతీ అనసూరిలో ఆలయమేళ.
0: సతీ అనసూయ.

0: హలో, చెప్పండి.
1: గుడ్ మార్నింగ్.
0: శుభోదయం అండి. మీ పేరు
1: వాసవి ఏవియన్ కాలేజ్ డౌన్ సార్.
0: చెప్పండి. ఏ సినిమా, ఏ పాట?
1: అంతఃపురం మూవీ నుంచి అసలు ఏం గుర్తుపెట్టారు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, the bank to every Indian.

0: హలో హలో హలో
1: హలో
0: చెప్పండి.
1: హలో హలో
0: హలో
1: హలో
0: చెప్పండి. ఫోన్ ఇన్ లైవ్.
1: శ్యామ్ గారు నమస్తే అండి. మైరావణలో పీబీ శ్రీనివాస్ పాడిన రామనామం.
0: మీ పేరండి?
1: నా పేరు ఏఎస్ దేముళ్ళు, పెదబొడ్డేపల్లి.
0: రామనామం
1: రామనామం పీబీ శ్రీనివాస్ పాడారండి.

0: హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: నా పేరు చిట్టూరు సత్యనారాయణమూర్తి అండి, చీమలపల్లి నుంచి మాట్లాడుతున్నానండి. ఒకే కుటుంబంలోనే మంచిని మరచి వంచని నేర్చి నరుడే ఈనడని పాట కావాలి.

0: హలో,
1: శుభోదయం శర్మ గారు.
0: శుభోదయం అండి, చెప్పండి.
1: సత్యకాల సత్య సినిమాలో నన్ను ఎవరో తాకిన పాట కావాలి.
0: సరే, పాట ఎవరు కోరిది?
1: కోరేది సాయి టైలర్ ఎలమంచిరి.
0: సరే.

0: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార

0: అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మరి పాటల పలకి కార్యక్రమంలో మరొక కాలర్ ఏ పాట కోరుకుంటున్నారో చూద్దాం. హలో.
3: హలో మేడం గారు, నమస్తే అండి.
2: నమస్తే అండి, మీ పేరు?
3: నా పేరు అప్పారావు, భూములు అప్పారావు, ఫోన్ చేస్తున్నాను అండి.
2: ఓకే, మీకు ఏ పాట కావాలండి?
3: మోగ మనసులోని గోదావరి గొట్టుంది, గొట్టు మీద చెట్టు పాట కావాలి.
2: తప్పకుండానండి.
3: ఓకే, థ్యాంక్ యూ.
2: థ్యాంక్ యూ అండి.

0: హలో
1: హలో,
0: నమస్తే మేడం గారు. నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళి నుంచి మాట్లాడుతున్నాను మేడం గారు.
1: కళ్యాణి గారు చెప్పండి.
0: శుభోదయం మేడం గారు.
1: శుభోదయం అండి.
0: ఇవాళ అత్తనేని నాగార్జునరావు, నాగార్జున పుట్టినరోజు మేడం గారు.
1: ఓహో, బాగా గుర్తుందండి మీకు. బాగా మంచి ఫ్యానా మీరు?
0: నాకు ఇష్టం మేడం గారు, అభిమానులు అంటే.
1: ఓకే,
0: సెలబ్రిటీలు మీరన్నా సరే ఎవరన్నా నాకు ఇష్టం మేడం గారు.
1: ఏం పాట కావాలండి మీకు
0: మేడం గారు?
1: నాగార్జున సినిమా నుంచి.
0: అక్కడే నాగార్జున ఎలా ఆయన నీలో పుట్టినది ఎన్నో జరగాలని మనసారి కోరుకుంటూ విక్రమిలో నేనే రాగం మీరే గీతం పాట వేయండి మేడం గారు.
1: తప్పకుండా వినిపిస్తామండి. మీకు ఇష్టమైన నాగార్జున గారి పాట విక్రమ్ సినిమా నుండి. థ్యాంక్ యూ అండి ఫోన్ చేసి.

0: హలో హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు తెలిచాను పద్మావతి, విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: పద్మావతి గారు చెప్పండి, ఏ పాట కావాలి?
1: లక్ష్మీ నివాసం సినిమాలని ధనమేర అన్నిటికీ మూలం ఆ పాట కావాలి మేడం.
0: లక్ష్మీ నివాసం చిత్రం నుండి తప్పకుండానండి, విని ఆనందించండి.

మీరు విన్న ఈ పాట పూజాఫలం చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట. తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు, చిత్రం పూజా.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: రాజ్ కుమార్ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

శ్రోతలు మధురిమ పాత పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమంలో మరొక పాట రావణుడే రాముడైతే చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

తర్వాత ప్రేమ తరంగాలు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సంగీతం చక్రవర్తి, సాహిత్యం ఆచార్య ఆత్రేయ.

శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు. రచన ఆత్రేయ, సంగీతం రమేష్ నాయుడు.

0: మరింత అభివృద్ధికి రెడీయా, మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తర్వాతి పాట ప్రేమించు పెళ్ళాడు చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు. సాహిత్యం వేటూరి, సంగీతం ఇళయరాజా.

ఆచార్య ఆత్రేయ సాహిత్యానికి జీకే వెంకటేష్ సంగీతం అందించగా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాట సన్నాయి అప్పన్న చిత్రం నుండి.

మీరు విన్న ఈ పాట 16 ఏళ్ల వయసు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడగా విన్నారు. సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం కె చక్రవర్తి. తరువాత తేనె మనసులు చిత్రం నుండి పి సుశీల పాడిన పాట వింటారు.

మధురిమ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ప్రకటన విన్నారు. ఇప్పుడు తమ్ముడు చిత్రం నుండి రమణ గోగుల, సునీత పాడిన పాట వింటారు.

మధుమంజరి సినిమా పాటలు ఇంతటితో సమాప్తం. మరికొన్ని చిత్రగీతాలు వార్తలు అనంతరం వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్తిఫణి కుమార్. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రోజుల పర్యటన నిమిత్తం ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లకు ఈ ఉదయం బయలుదేరి వెళ్లారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 626 పెరిగింది, 2000 మంది పైగా గాలంతయ్యారు. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నారు. దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రోజుల పర్యటన నిమిత్తం ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లకు ఈ ఉదయం బయలుదేరి వెళ్లారు. తన పర్యటన మధ్య ఆసియాలో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేస్తుందని, ఈ ప్రాంతంతో నాగరికతా సంబంధాలు మరింతగా పెంపొందిస్తుందని మోదీ తన పర్యటనకు వెళ్లే ముందు చేసిన ప్రకటనలో విశ్వాసం వ్యక్తం చేశారు. వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ కనెక్టివిటీ, రక్షణ, ఇంధన రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంచుకోవడంపై, అలాగే వికసిత్ భారత్, యాంగి ఉజ్బెకిస్తాన్

0: అనే ఉమ్మడి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంపై ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవకత్ మిర్జియోయెవ్తో చర్చలు జరపడానికి తాను ఎదురు చూస్తున్నానని ప్రధానమంత్రి తెలిపారు. రెండు దేశాలను కలిపి ఉంచే సన్నిహిత సాంస్కృతిక ప్రజల మధ్య సంబంధాలకు నివాళులుగా నిలుస్తున్న టాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్లోని శాస్త్రి మెమోరియల్, మహాత్మాగాంధీ సెంటర్ను కూడా తాను సందర్శిస్తానని మోడీ చెప్పారు. కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షుడు సదీర్ జపరోవ్ ఆహ్వానం మేరకు 26వ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు తాను బిష్కెక్కు వెళ్తున్నానని ప్రధానమంత్రి తెలిపారు. తన కిర్గిజ్ రిపబ్లిక్ పర్యటన సందర్భంగా తాను అధ్యక్షుడు జపరోవ్, ఇతర ఎస్సీఓ నాయకులను కూడా కలుస్తానని, అలాగే 6వ ప్రపంచ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతానని ప్రధానమంత్రి తెలిపారు. ఉజ్బెకిస్తాన్లోని భారత రాయబారి స్మితా పంత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సంబంధాలు వేగంగా బలపడుతున్నాయని, ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా అన్ని రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడంపై చర్చ జరుగుతోందని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య వ్యాపారం అనేక రేట్లు పెరిగిందని, ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య అనుసంధానాన్ని మరింత మెరుగుపరచడానికి, అడ్డంకులను తగ్గించడానికి ఇరు దేశాలు చర్చిస్తాయని ఆమె తెలిపారు.
1: Despite connectivity bottlenecks, India or Uzbekistan natural markets hain. Hum zyada niryat kar sakte hain. Hum equipment, machinery, textile machinery, chemical, dyes, surgical equipments, isko hum export kar sakte hain. Hum unse zyada import bhi kar sakte hain. Because ye resource rich nation hai. Stumbling block jo hai, wo hai connectivity. To isko leke dono leaders baat karenge, dekhenge ki kya kiya ja sakta hai.
0: నేపాల్ టిబెట్లలో సంభవించిన వినాశకరమైన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య ఉదయం నాటికి 626 పెరిగింది. 2000 మంది పైగా ఇప్పటికీ గల్లంతయ్యారు. నేపాల్లోని ప్రభావిత జిల్లాలంతటా గాలింపు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిని గుర్తించడానికి, వరదల్లో చిక్కుపోయిన వారికి సహాయం చేయడానికి పోలీసులు, స్థానికులు, ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటున్నారని అధికారులు తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడిన వారిని అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అదనంగా వరద శిథిలాలు, కొండ చర్యల కారణంగా మూసుకుపోయిన రహదారులపై అడ్డంకులను తొలగించి తిరిగి రాకపోకలు సాగించేందుకు సహాయ చర్యలను సులభతరం చేయడానికి గాలింపు సహాయ చర్యలు అధికారులు కృషి చేస్తున్నారు. ఈ విపత్తు వల్ల ప్రభావితమైన భారత జాతీయుల కోసం సహాయక పునరావాస ఆచూకీ కనుగొనే సమాచారం లేదా సహాయం కోరుకునే పౌరులు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కంట్రోల్ రూమ్ను టెలిఫోన్ +91 112308 8718 +91 112308 8719 +91 112301 2113 వాట్సాప్ నంబర్ +91 9968 29 1988 లేదా ఈమెయిల్ situationroom@meae.gov.in ద్వారా సంప్రదించవచ్చు. కాఠ్మండ్లోని భారత రాయబార కార్యాలయం +9779851316807 +9779709705005 +9779810326117 బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం +86185142849005 ద్వారా, నిర్వహణలో ఉన్న ప్రత్యేక అత్యవసర సంప్రదింపు లైన్ల ద్వారా కూడా మంత్రిత్వ శాఖ నిరంతర సమన్వయం కొనసాగిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్కు నివాళులర్పించారు. భారత హాకీలో మేజర్ ధ్యాన్చంద్ ప్రతిభ తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో మోదీ అన్నారు. క్రీడాభిమానులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వారి అంకితభావం, అభిరుచి, పట్టుదల దేశానికి గర్వకారణమని ప్రధానమంత్రి అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_HVDను ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈరోజు న్యూఢిల్లీలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్కు పుష్పాంజలి ఘటించారు. మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటారని డాక్టర్ మాండవీయ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో దేశవ్యాప్తంగా 1 అవర్ ఆన్ ది ఫీల్డ్ ప్లేయింగ్ ఫీల్డ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతి వారం కనీసం 1 గంట ఆట మైదానంలో గడిపి తమను తాము ఫిట్గా ఆరోగ్యంగా ఉంచుకోవాలని డాక్టర్ మాండవీయ పిలుపునిచ్చారు.
2: మేజర్ ధ్యాన్చంద్ జీకి జన్మ జయంతి కుహం నేషనల్ స్పోర్ట్స్ డే కే రూప్ మే మనాతే హై. ఆజ్ నేషనల్ స్పోర్ట్స్ డే కే అవసర్ పర్ సారే దేశ్ మే ఫిట్ ఇండియా మూవ్మెంట్ కో ఆగే బఢానే కే లియే 1 ఘంటే ఖేల్ కే మైదాన్ మే కార్యక్రమ్ దియా హై. ముజే ఖుషీ హై మోదీ జీ కే నేతృత్వ మే దేశ్ బదల్ రహా, దేశ్ ఆగే బఢ్ రహా, నయా భారత్ కా నిర్మాణ్ హో రహా హై.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో

0: లో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకొని ఉన్నారు. కాగా నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఈ కార్యక్రమ తెలుగు అనువాదాన్ని వినవచ్చు. భారత సైనిక అవసరాల కోసం జావెలిన్ ట్యాంక్ విధ్వంసక క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు భారత్ అమెరికాతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. భుజంపై మోసుకుని పోగలిగే ఈ ఆయుధానికి భారత్ అధికారికంగా కొనుగోలుగా మారింది. అదే సమయంలో మన దేశంలో దీన్ని అంతిమంగా ఉమ్మడిగా ఉత్పత్తి చేయడం కోసం ఇరు దేశాలు కృషి చేస్తున్నాయి. జావెలిన్ కొనుగోలు కోసం భారత సైన్యం ఒక ఆసక్తి తెలుపుతూ అంగీకార పత్రంపై సంతకం చేసిందని భారత్లోని అమెరికా రాయబారి కార్యాలయం కాన్సులేట్లు నిన్న ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ పరిణామాన్ని అమెరికా స్వాగతిస్తోందని కూడా రాయబారి కార్యాలయం పేర్కొంది. భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ మాట్లాడుతూ, ఈ ఒప్పందం భారత సైన్యానికి అమెరికా అందిస్తున్న అపారమైన మద్దతుకు నిదర్శనమని, అలాగే ఇరు దేశాల రక్షణ పరిశ్రమలు కలిసి పనిచేయడానికి కొత్త అవకాశాలను సృష్టిస్తుందని అన్నారు. పారిశ్రామిక ఉత్పత్తి సూచి ఐఐపి ప్రకారం దేశ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి ఈ ఏడాది జూలైలో వార్షిక ప్రాతిపదికన 6.7% పెరిగింది. సవరించిన జూన్ స్థాయి నుండి వృద్ధి వేగం తగ్గినప్పటికీ పారిశ్రామిక కార్యకలాపాలు ఆరోగ్యమైన వేగంతో ఉన్నాయని జూలై గణాంకాలు సూచిస్తున్నాయి. నిన్న విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం సూచీలో అత్యధిక వెయిటేజీ ఉన్న తయారీ రంగం 7.3% వృద్ధి చెందగా, విద్యుత్ గ్యాస్ సరఫరా రంగం జూలైలో 8.7% వృద్ధిని నమోదు చేసింది. ఈరోజు వాయువు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉన్నందున ఒడిశా వ్యాప్తంగా మరోసారి భారీ వర్షాలు కొనసాగనున్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఆదివారం వర్షాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున ఐఎండీ పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ కారణంగా రాబోయే 5 రోజుల పాటు ఒడిశా అంతటా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, సముద్రం అల్లకల్లోలంగా ఉండే పరిస్థితులు నెలకొన్నందున మత్స్యకారులను హెచ్చరించారు. ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల ప్రపంచ కప్ బెల్జియం, నెదర్లాండ్స్ 2026లో చారిత్రాత్మక 5వ స్థానాన్ని సాధించినందుకు గాను భారత మహిళల హాకీ జట్టుకు హాకీ ఇండియా 50 లక్షల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. గురువారం నాడు ఆమ్స్టెల్విన్లో జరిగిన 5వ 6వ స్థానం కోసం జరిగిన మ్యాచ్లో ప్రపంచ నంబర్ 5వ స్థానంలో ఉన్న జర్మనీపై 3-1 తేడాతో విజయం సాధించి సలీమా టిటే సారథ్యంలోని భారత మహిళల హాకీ జట్టు ఈ ఘనతను సాధించింది. 1974లో జరిగిన తొలి ఎడిషన్లో 4వ స్థానంలో నిలిచిన తర్వాత ఈ టోర్నమెంట్లో భారత్కు ఇదే అత్యుత్తమ ఫలితము. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రోజుల పర్యటన నిమిత్తం ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లకు ఈ ఉదయం బయలుదేరి వెళ్లారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 626 పెరిగింది. 2000 మందికి పైగా గల్లంతయ్యారు. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సినిమా పాటలు వింటారు. ముందుగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రం నుండి కార్తీక్ సుమంగళి పాడిన పాట వింటారు.

0: ఘర్షణ చిత్రం నుండి పాట వింటారు. పాడినవారు టిప్పు శాలిని సింగ్.
1: చెలిమను పరిమళం.

ఉషా పాడిన పాట విన్నారు. చిత్రం నువ్వు లేక నేను లేను. చివరిగా మల్లికార్జున్ సుమంగళి పాడిన ఆనందం చిత్రం నుండి.

సినిమా పాటలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమవుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో సంజీవని ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. విద్యార్థి దశ నుంచే తెలుగు భాషపై ఆసక్తి పెంచాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. క్రీడారంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు

0: ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం గన్నెల గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గన్నెల కూడలి వద్ద ఆరోగ్య రథాలు, టాటా నర్వ్ సంజీవని ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ,
1: అల్లూరి సీతారామరాజు జిల్లాలో సంజీవని కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఆయుర్వేద వైద్యం గిరిజనులకు అందించిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. 212 మంది ఏఎన్ఎంలు ఉన్నారు. పాడేరులో మెడికల్ కాలేజ్ ఉంది. ఇవన్నీ కూడా అనుసంధానం చేసి ప్రతి ఒక్క గిరిజన వ్యక్తికి మెరుగైన ఆరోగ్యం ఇవ్వాలని, ఎక్కడా లేనటువంటి ఆరోగ్య వ్యవస్థ ఇక్కడ రావాలని శ్రీకారం చుట్టాం.
0: విజయవాడ నుంచి నెల్లూరుకు డ్యామ్ సేఫ్టీ నిపుణుల కమిటీ ఈరోజు చేరుకుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సోమశిలా జలాశయాన్ని చైర్మన్ గోపాల్రెడ్డి, నిపుణులు వెంకటేశ్వర్లు, శ్రీకాంతులతో కూడిన ఈ కమిటీ ఈరోజు, రేపు జలాశయాన్ని పరిశీలించనుంది. 2 రోజుల పాటు డ్యాం భద్రత, నాణ్యత, స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ఈ కమిటీ కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు నివేదిక అందజేయనుంది. ఆ తర్వాత ఈ నెల 31వ తేదీ, సెప్టెంబర్ 1వ తేదీలో కండలేరు జలాశయాన్ని కూడా ఈ నిపుణుల కమిటీ పరిశీలించనుంది. తెలుగు భాష, లిపి భావితరాల్లోనూ సజీవంగా నిలవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా పిల్లలకు తెలుగు సహా భారతీయ భాషలను చదవడం, రాయడం నేర్పించే కూల్ఫాబెట్స్ యాప్ను ఆయన ఎక్స్ వేదికగా అభినందించారు. డిజిటల్ యుగంలోనూ చిన్నారులకు తెలుగు అక్షరాలు చదవడం, రాయడం అలవాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. చిన్ననాటి నుంచే అక్షరంపై ఆసక్తి, భాషపై అభిమానం పెంచాలన్నారు. కృత్రిమ మేధ సాంకేతికతతో పిల్లల చేతిరాతను పరిశీలించి అవసరమైన మార్గదర్శకత్వం అందించేలా యాప్ను రూపొందించడం అభినందనీయమన్నారు. సాంకేతికత భాషను దూరం చేయకుండా మరింత చేరువ చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అలాగే విద్యార్థి దశ నుంచే తెలుగు భాషపై ఆసక్తి పెంచాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు మహిళల ఆర్థికాభివృద్దికి దోహదపడుతున్నాయి. మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణించడానికి కేంద్ర ప్రభుత్వ పథకాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. వాటిల్లో ఒకటి ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన పథకం. తిరుపతి జిల్లాలో ఈ పథకం ద్వారా వందలాది మంది మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం అబ్బాపల్లికి చెందిన జీవన ఈ పథకం ద్వారా రాయితీ కింద రుణాలను పొంది ఆటోను కొనుగోలు చేశారు. ప్రతి నెల 10 నుంచి 15 వేల రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు లబ్ధిదారు జీవన తెలియజేస్తూ,
2: నా పేరు జీవన, మా దబ్బా బట్లపల్లి అష్టీ కాలనీ, కాళహస్తి మండలం. నాకు ఉన్నతి లోను పిఎం అజయ్ పథకం కింద 3,35,000 రూపాయలు రావడం జరిగింది. దాంతో ఆటో తీసుకుంటున్నాము. కాంట్రిబ్యూషన్ గా 34,000 రూపాయలు కట్టాము. దాంట్లో 50,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది, మిగతా మేము తిరిగి చెల్లించాలి. ఆటోతో నా కుటుంబాన్ని నేను పోషించుకోగలుగుతాను. మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అగ్నివీర్ పథకం కింద వచ్చే నెల 2వ తేదీ అర్ధరాత్రి నుంచి 20వ తేదీ వరకు విశాఖపట్నంలో నిర్వహించనున్న ఆర్మీ నియామక ర్యాలీకి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ర్యాలీ నిర్వహించడంతో పాటు ఆర్కే బీచ్ రోడ్లోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి 1.6 కిలోమీటర్ల రన్నింగ్ ట్రాక్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 10,350 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు చెప్పారు. ర్యాలీ సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్, వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం 2 నోడల్ అధికారులను నియమించినట్లు వివరించారు. క్రీడలు శారీరక దృఢత్వానికే కాదు, క్రమశిక్షణ పట్టుదల.

ల జట్టు స్ఫూర్తి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే సాధనాలు. దేశంలో క్రీడల ప్రాధాన్యాన్ని చాటి చెప్పేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 29వ తేదీన జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. హాకీ దిగ్గజం, భారత క్రీడా చరిత్రలో చిరస్మరణీయుడైన మేజర్

0: చేస్తున్నారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడమే ఈ వేడుకల ప్రధాన ఉద్దేశం. క్రీడారంగ అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తుందని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామప్రసాదరెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరావతి ఛాంపియన్షిప్ పేరుతో నిర్వహించిన క్రీడల్లో విజేతలకు నగదు బహుమతులను అందజేశారు. క్రీడాకారుల్లో మరింత స్ఫూర్తి నింపడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి మండిపల్లి రామప్రసాదరెడ్డి తెలియజేస్తూ,
1: ఎందరో క్రీడాకారులకు పథకాలు వస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారు స్థాపించిన క్రీడా ఎక్సలెన్సీ సెంటర్లు అయికోండి, అలాగే క్రీడా వికాస కేంద్రాలు, స్కూల్స్ ఏవైతే క్రీడాకారులకు సంబంధించిన అన్ని శాఖాపరమైన నడుస్తున్నాయి కాబట్టే ఈరోజు అక్కడి నుంచి ఎందరో మెరికలైన స్టూడెంట్స్ రావడం, ఒలింపిక్స్లో అలాగే ఇంటర్నేషనల్ క్రీడల్లో కూడా పథకాలు సాధించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే అమరావతికిలో స్పోర్ట్స్ సిటీను ఏర్పాటు చేసేదానికి కూడా ముఖ్యమంత్రి గారు ముందుకొస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా 500 ఎకరాల్లో విజయవాడ అమరావతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం జరుగుతుంది.
0: వాతావరణం. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొంటూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రేపు బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖపట్నం జిల్లా ఎండాడలో 3,20,00,000 రూపాయలతో నిర్మించనున్న జీవ ఎరువుల ఉత్పత్తి ప్రయోగశాలకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ, ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద ఈ ప్రయోగశాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమవుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో సంజీవని ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. విద్యార్థి దశ నుంచే తెలుగు భాషపై ఆసక్తి పెంచాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. క్రీడారంగ అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తోందని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామప్రసాదరెడ్డి తెలిపారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా.
7: దీనికి ఇంత తొందర వచ్చింది?
6: అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
7: కానీ నాయనమ్మ, మీ కోసం
8: అంట తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు
9: డబ్బు ఇవిడికి సులువుగా లభిస్తుంది.

0: పలకండి. ఏంటిది
1: ఆర్బీఐ అంటుంది?
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
5: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
6: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మహిళావాణి, స్త్రీల కార్యక్రమం.

ఈనాటి ఈ కార్యక్రమంలో హలో బాగున్నారా శీర్షికన మహిళా శ్రోతలు తమకు నచ్చిన పాటలను ఫోన్ ద్వారా కోరి వినవచ్చు. ఫోన్ చేయాల్సిన మా నెంబర్ 0891-272724 మరియు 0891-272728కు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను వినవచ్చు.

0: మనం మొదటి శ్రోత ఏ పాట కోరుకుంటున్నారో చూద్దాం. హలో.
1: హలో, నమస్తే మేడం జీ.
0: నమస్తే అండి, మీ పేరు?
1: శరీ కుమారి ఫ్రమ్ గాజువాక. బాగున్నారండి?
0: బాగున్నారా? మీరు బాగున్నారా?
1: బాగున్నామండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే మేడం జీ.
0: తప్పకుండా అండి. మీకు ఏ పాట కావాలి?
1: దేవదాస్ మళ్ళీ పుట్టాడు మూవీలో అనురాగమే ఆ సాంగ్ మనందరి గురించి వేసేయండి మేడం జీ.
0: తప్పకుండానండి, వినిపిస్తాము.
1: థ్యాంక్ యూ మేడం జీ. నమస్తే. జై శ్రీరామ్.

0: హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు తెలిసారి పద్మావతి, విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: పద్మావతి గారు చెప్పండి, ఏ
1: పాట
0: కావాలి?
1: సినిమాలోది పాట కావాలి మేడం.
0: తప్పకుండా అండి.
1: ఆ పాట
0: ఓకే ఓకే, తప్పకుండా అండి, వినిపిస్తామండి. ఓకే, థ్యాంక్ యూ అండి ఫోన్ చేసినందుకు.
2: మీ నాకు మామూ నాక.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు కృపా అండి. ఉప్పపాడి నుంచి వేస్తున్నానండి.
0: ఏ పాట కావాలి?
1: రాజుల్లో నుంచి నేస్తమాన్న పాట కావాలండి.
0: తప్పకుండా అండి, వినిపిస్తాం, విని ఆనందించండి. మీకోసం ఈ
1: సరే
0: పాట.
1: మేడం.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే అండి.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు కే వెంకయ్యమ్మ నోకరాజ్ అండి. కొయ్యూరు మండలము కిసాబు గ్రామం నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఏ పాట కావాలి?
1: అదేనండి, వందే మాత్రంలో ఆకాశమా నువ్వెక్కడ అనే పాట వినిపించండి మేడం.
0: అలాగేనండి, తప్పకుండా మీకోసం ఈ పాట.

0: చివరిగా శ్రోత ఏ పాట కోరుకుంటున్నారో చూద్దాం. హలో
1: హలో,
0: నమస్తే అండి, బాగున్నారా? మీ పేరు?
1: మాకు ఎదుకుంటాం మా సినిమాలోని ఊరంతా అనుకుంటున్నారని పాట.
0: అలాగేనండి, తప్పకుండా వినిపిస్తాం. థ్యాంక్ యూ అండి ఫోన్ చేసినందుకు.
1: నమస్తే.
0: నమస్తే.

మహిళావాణి కార్యక్రమానికి ఫోన్ చేసిన ప్రతి మహిళా శ్రోతకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. మహిళావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: हमारा स्वास्थ्य हमारी जिम्मेदारी है, इसीलिए चुनाव सही होना चाहिए, क्योंकि कुछ कदम स्वास्थ्य की ओर, कुछ पल खुशी की ओर और थोड़ा सा समय खेल के नाम, यही तो है स्वास्थ्य और खुशहाल जीवन की पहचान। तो खेलिए और स्वस्थ रहिए। आज के लिए इतना ही। नमस्कार।
1: మీరు ఇంతవరకు సైనిక్ మాధురి కార్యక్రమంలో శ్రీమతి శిఖా శర్మ వ్యాఖ్యానంతో కూడిన హిందీ పాటలు విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
5: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 3 గంటలు దాటి 10 సెకండ్లు కావస్తుంది. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై 2వ ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై సాయంత్రం ప్రసారాలు వింటారు. ప్రకటించిన కార్యక్రమం యువవాణి. యువజనుల కార్యక్రమం.

ఈనాటి యువా నియోజనల కార్యక్రమంలో యూత్ ఏం తెలుసుకోవాలి? చాలా విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సి ఉంటుంది. సాఫ్ట్ ఇంజనీరింగ్ ఏఐ టూల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ యుగంలో ఇప్పుడు మనం ఉన్నాం. సరైన సమాధానం పొందాలి అనంటే సరైన ప్రశ్న లేదు అంటే ప్రాంప్ట్ని ఎలా ఇవ్వాలి, ఇది చాలా ముఖ్యం. చాట్ జీపీటీ, క్లౌడ్, మిడ్ జర్నీ ఇలాంటి టూల్స్ చాలా ఉంటాయి కదా అందుబాటులో. ఉద్యోగంలో ఉత్పాదకత పెంచడానికి వీటిని ఎలా వాడుకోవాలి అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే వీటిని మనం ఎక్కడ తెలుసుకోవాలి, ఎలా నేర్చుకోవాలి? learnprompting.org ఇందులో కానీ, deeplearning.ai ఇందులో కానీ ఉచితంగా కొన్ని కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అలాగే యూట్యూబ్ ట్యుటోరియల్స్ వీటిలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి నేర్చుకుంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, కంటెంట్ క్రియేషన్, కోడింగ్ అసిస్టెంట్స్, ఇంకా రీసెర్చ్ ఇలాంటి విషయాల్లో చాలా స్పీడ్గా మనం ముందుకు మూవడానికి అవకాశం ఉంటుంది. కార్యక్రమంలో ఇప్పుడు మనం ఒక పాట విందాం.

చిన్ననాటి స్నేహితులు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడుతున్న డాక్టర్ సి నారాయణరెడ్డి సాహితి వింటున్నారు సంగీతం టీవీ రాజు.

మై డియర్ ఫ్రెండ్స్, డేటా అనాలిసిస్, అడ్వాన్స్డ్ ఎక్సెల్ ప్రస్తుతం ప్రతి పరిశ్రమ డేటా ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటుంది కదా. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లేదు గూగుల్ షీట్లలో ఫార్ములాలు, పిఓ ట్యాబ్లెట్స్, చార్టులు ఇవి నేర్చుకోవడం ద్వారా బేసిక్ డేటా అనలిస్ట్ నైపుణ్యాలను మనం సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇది ఎక్కడ నేర్చుకోవాలి మనం? కోర్సెరా ఫైనాన్షియల్ ఎయిడెడ్ సర్వీసు ఈ విషయంలో ఫ్రీ. అలాగే యూట్యూబ్లో చండు కెవిన్ అందే కెవిన్ స్ట్రాటర్వెట్, కాగిల్ బేసిక్స్ ఇలాంటివన్నీ కూడా కేవలం యూట్యూబ్ ద్వారా కూడా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఇవి నేర్చుకుంటే జరిగే ప్రయోజనం ఏమిటి అంటే ఫైనాన్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్ ఇలాంటి ఏ రంగంలోనైనా సరే సులభంగా అనాలిసిస్, విశ్లేషణ చేయడం అనేది చాలా ఈజీ అవుతుందన్నమాట. సో మరికొన్ని విశేషాలను మనం తెలుసుకునేలోగా, పెళ్లి చూపులు సినిమా కోసం అమృత వర్షిని పాడిన శ్రేష్ఠ సాహిత్యం వివేక్ సాగర్ సంగీత సారథ్యంలో వింటారు.

మై డియర్ ఫ్రెండ్స్, మీకు మరొక విషయం చెప్తాను. డిజిటల్ మార్కెటింగ్ ఎస్ఈఓ అంటే డిజిటల్ మార్కెటింగ్తో పాటు మరొకటి ఏంటి అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. వీటి గురించి కూడా మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఏ వ్యాపారమైనా ఆన్లైన్లో ఎదగాలేనంటే డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు తప్పనిసరి అయిపోయింది కదా. సోషల్ మీడియా అల్గారిథమ్స్ అర్థం చేసుకోవడం, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎస్ఈఓ తెలిసి ఉండడం, ఈమెయిల్ మార్కెటింగ్, గూగుల్ ఇంకా మెటా యాడ్స్ని రన్ చేయడం వంటివి హై డిమాండ్ ఉన్న స్కిల్స్ అన్నమాట. ఇప్పుడు వీటిని ఎక్కడ నేర్చుకోవాలి అంటే గూగుల్ డిజిటల్ గర్గ్లో కానీ, హబ్స్పాట్ అకాడమీలో కానీ, సిమ్రష్ అకాడమీ, ఇవన్నీ కూడా ఫ్రీ సర్టిఫికేషన్లో లభించే కోర్సులు అన్నమాట. ఇవి కానీ మనం నేర్చుకున్నట్లయితే ఫ్రీలాన్సింగ్, ఓన్ స్టార్టప్స్, లేదు అంటే కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగాలు, వీటిల్లో మనం స్థిరపడడానికి బాగా ఉపయోగపడతాయన్నమాట. ఇప్పుడు మీకోసం ఒక సినిమాలో పాట. అదేంటి అంటే పెళ్ళైన కొత్తలో సినిమా కోసం శ్రేయ ఘోషల్ పాడిన వెన్నెల కంటి సాహిత్యం, సంగీతం అగస్త్యా.

ఫ్రెండ్స్, వీడియో ఎడిటింగు, గ్రాఫిక్స్ డిజైనింగ్, వీటి గురించి కూడా మనం తెలుసుకుంటే మంచిది. రీల్స్, షార్ట్స్, ఇంకా యూట్యూబ్

వీడియోల ట్రెండ్ పెరుగుతున్న నేపథ్యంలో కంటెంట్ క్రియేటర్స్ మనలో చాలామంది ఉంటారు. బ్రాండ్లకు ఎడిటర్ల అవసరం చాలా అవసరం ఉంటుంది కూడా. క్యాన్వాతో సులభమైన గ్రాఫిక్స్ని లేదంటే క్యాప్ కట్, ఇంకా ప్రీమియర్ ప్రో, ఇంకా చాలా అందుబాటులో ఉన్నాయి కదా. వీటితో వీడియో ఎడిటింగ్ని చాలా సులువుగా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. యూట్యూబ్ ఛానల్స్ జీఎఫ్ఎక్స్ మెంటార్, తర్వాత యాన్వెటో టచ్, ఇంకా డావిన్సీ రిజాల్వ్, ఇంకా అధికారిక వెబ్సైట్లు ఇలాంటి విషయాల్లో ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. దీనివల్ల జరిగే ప్రయోజనం ఏమిటి అంటే ఫ్రీలాన్సింగ్, సోషల్ మీడియా మేనేజ్మెంట్, కంటెంట్ క్రియేషన్ ఇలాంటివన్నీ కూడా మనం చాలా సులువుగా చక్కగా చేయడాన్ని అలవాటు చేసుకుంటే ఆపర్చునిటీస్ అనేవి బాగా ఎక్కువగా అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు కార్యక్రమంలో సరిగమలు అనే సినిమా కోసం వేటూరి సుందరరామూర్తి సాహిత్యాన్ని చిత్ర పాడగ వింటారు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
3: SBI, the bank to every Indian.
0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: మై డియర్ ఫ్రెండ్స్, నో కోడ్ టూల్స్, వెబ్ డెవలప్మెంట్, వీటి గురించి కూడా బాగా తెలుసుకోవాలి మనం. కోడింగ్ రాకపోయినా సరే వెబ్సైట్లు, ఆటోమేషన్లు, మొబైల్ యాప్లను తయారు చేయడానికి ప్రస్తుతం నో కోడ్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. వర్డ్ ప్రెస్, వెబ్ ఫ్లో, నోషన్, జీపీఆర్ లాంటి టూల్స్, బేసిక్ HTML, CSS, పైథాన్ ఇలాంటివి నేర్చుకోవడం చాలా మంచిది అని చెప్తున్నారు నిపుణులు. మరి ఇవి ఎక్కడ నేర్చుకోవాలి? ఫ్రీ కోడ్ క్యాంప్, అలాగే W3S స్కూల్స్, వెబ్ ఫ్లో యూనివర్సిటీ, యూట్యూబ్ ఇలాంటి వాటిల్లో మనం వీటిని సులువుగా ఉచితంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. చాలా తక్కువ టైంలో వెబ్సైట్లను ఎలా నిర్మించాలి, బిజినెస్ వర్క్ ఫ్లోలను ఆటోమేట్ చేయడం ఎలా, ఈ విషయాలను కానీ మనం తెలుసుకున్నట్లయితే మనకి జాబ్ ఆపర్చునిటీస్ బాగా వస్తాయి, మంచి ఇన్కమ్ కూడా మన యూత్కి డెవలప్ అవుతుంది కదా. ఎస్, ఇప్పుడు ఒక సినిమాలోని పాట ఏం వింటారు అంటే, అల్లరి పిల్లలు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన రాజశ్రీ సాహిత్యం సంగీతం సత్యం.

0: నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
0: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు. యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
6: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: మీరిప్పుడు సంధ్యా రాగాలు ఈ శీర్షికన కొన్ని మెలోడీ గీతాలను 1982-2000 మధ్యకాలంలో విడుదలైన సినిమాల నుంచి వింటారు. కార్యక్రమంలో ముందుగా సర్దార్ పాపారాయుడు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన రాజశ్రీ సాహిత్యం వింటారు. సంగీతం చక్రవర్తి.

సంధ్యారాగాలు కార్యక్రమంలో 1980-2000 మధ్యకాలంలో రిలీజ్ అయిన తెలుగు సినిమాల్లోని కొన్ని పాటలు వింటున్నారు. వినబోయే పాట ప్రేమాభిషేకం సినిమా కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన దాసరి నారాయణరావు సాహిత్యం సంగీతం చక్రవర్తి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, the bank to every Indian.
4: కార్యక్రమంలో ఇప్పుడు సప్తపది. ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరు సుందరరామూర్తి సాహితి వింటారు. సంగీతం KV మహాదేవన్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: వినబోయే పాట సింహాసనం సినిమా కోసం బప్పీలహరి సంగీత సారథ్యంలో వేటూరి సుందరరామూర్తి సాహిత్యాన్ని రాజ్ సీతారాం, పి సుశీల పాడగా వింటారు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
3: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
4: కార్యక్రమంలో ఇప్పుడు స్వాతిముత్యం సినిమా కోసం ఇళయరాజా సంగీత సారథ్యంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యాన్ని SP బాలసుబ్రహ్మణ్యం S జానకి పాడగా వింటారు.

మీరింతవరకు సంధ్యా రాగాలు వింటున్నారు. ఈ ప్రసారంలో సాయం సమీరం కార్యక్రమంలో గుంజన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 12 ఏళ్ల జన్ధన్ యోజన పథకం గురించి శ్రీ నాగనబోయిన నాగేశ్వరరావు గారి ప్రసంగం వింటారు. గుంజన్ కార్యక్రమంలో శ్రీమతి సుధాకుమారి జుహీ గారి స్వీయ కవితలు వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు సమాచారవాణి కార్యక్రమంలో విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు అందించిన సమాచారం మేరకు వాతావరణ వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, ఆనంద తీర ప్రాంతాల్లో ఆకాశం ప్రధానంగా మేఘావృతమై ఉండి కొద్దిపాటి జల్లు లేదా జల్లుతో కూడిన ఉరుములు కురిసే అవకాశం ఉంది. వాల్తేరులో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 32.8 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 29.4 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం నమోదు కాలేదు. పౌర విమానయాన కేంద్రంలో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 34.8 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 28.6 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం గుర్తించదగ్గట్టుగా ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, యానం తీర ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టే వారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు.

0: ఇప్పుడు ఒక సినిమా పాట. శుభలేఖ సినిమా కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాటిన వేటూరి సుందరరామూర్తి సాహిత్యం వింటున్నారు. సంగీతం కెవి మహాదేవన్.
1: సరే. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ,

ఎందుకు లేకినుక నవమి చిలుక నగవు చిలుక తగదు అలుక తగవు పడక నీ జడ కుచ్చులు నా మెడ కుచ్చులు కనుక నీ వెనుక నా నడక నీకెందుకు లేకినుక నవమి చిలుక నగవు చిలుక తగదు అలుక.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట ప్రజలందరి సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ కోసం సంజీవని వ్యవస్థను తీసుకువచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో అధునాతన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. రాష్ట ప్రజలందరి సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ కోసం సంజీవని వ్యవస్థను తీసుకువచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అల్లూరి జిల్లా అరకులోయ మండలంలో ఆయన ఈరోజు పర్యటించారు. గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని ప్రాజెక్టును, ఆరోగ్య రథాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య సేవల కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి రాకూడదని, అందుకే సంజీవని కార్యక్రమాన్ని రాష్ట వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలన్నీ స్థానికులకే దక్కేలా చర్యలు చేపట్టామని, 5 సూత్రాలతో గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని పేర్కొంటూ,
1: ప్రతి ఒక్క గిరిజన వ్యక్తికి మెరుగైన ఆరోగ్యం ఇవ్వాలని, ఎక్కడా లేనటువంటి ఆరోగ్య వ్యవస్థ ఇక్కడ రావాలని శ్రీకారం చుట్టాం. సంజీవని రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. మీకుండే ఆరోగ్య సమస్యకి ఎట్లా పరిష్కారం చేయాలనో మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
0: విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరమని శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. తిరుపతిలో అమరావతి ఛాంపియన్షిప్ పేరిట నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు మంత్రులు కొల్లు రవీంద్ర, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలతో కలిసి స్పీకర్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడాకారులకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అమరావతి, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో అధునాతన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని, పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భాషా శాస్త్రవేత్త గిడుగు వెంకటరామమూర్తి జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా పోస్టు పెట్టారు. అగ్నివీర్ పథకం కింద వచ్చే నెల 2వ తేదీ అర్ధరాత్రి నుంచి 20వ తేదీ వరకు విశాఖపట్నంలో నిర్వహించనున్న ఆర్మీ నియామక ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి సమీక్షా సమావేశం ఈరోజు నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ర్యాలీ నిర్వహించడంతో పాటు ఆర్కే బీచ్ రోడ్లోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి 1.6 కిలోమీటర్ల రన్నింగ్ ట్రాక్ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అన్ని జిల్లాల నుంచి సుమారు 10,350 మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ సమాచార

0: ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతుల వ్యవసాయ పెట్టుబడి అవసరాలకు అండగా నిలవడంతో పాటు వారి కుటుంబ ఆదాయాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తోంది. అర్హత కలిగిన రైతు కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయల చొప్పున 3 విడతల్లో నేరుగా ఆర్థిక సహాయం అందిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లా రైతులు ఈ పథకం ద్వారా తమకు అందుతున్న ఆర్థిక సహాయంపై సంతృప్తి వ్యక్తం చేశారు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు కొనుగోలు చేయడంతో పాటు పంట సాగుకు అవసరమైన ఖర్చులకు పీఎం కిసాన్ ద్వారా అందే మొత్తాన్ని వినియోగించుకుంటున్నామని పేర్కొంటూ,
1: ప్రధాని మోడీ గారు పీఎం కిసాన్ మాకు అందుబాటులో ఉంది, దానివల్ల ఎరువులు కానీ పురుగు మందులు కానీ కొనుక్కోగలుగుతున్నాం. అలాగే కోటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుబాటులో ఉన్నాయి. చాలా సంతోషం ఉంది. మోడీ గారికి మా రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.
0: రాష్ట వ్యాప్తంగా రేపు నీట్ పీజీ ప్రవేశ పరీక్ష జరగనుంది. విజయనగరం జిల్లాలో రేపు నిర్వహించనున్న నీట్ పీజీ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ప్రవేశ పరీక్ష జరగనుందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 475 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని, అభ్యర్థులు ఉదయం 7 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో సమృద్దిగా వర్షాలు కురవాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిద్దాలని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రార్థిస్తూ రేపటి నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు వరుణయాగ, పర్జన శాంతి సహిత కారిరిష్టి యాగాలను నిర్వహిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపింది. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు, ఆకాశవాణి టాప్ గ్రేడ్ గాత్ర కళాకారులు మల్లాది నారాయణ శర్మ ఏలూరులో ఈరోజు స్వర్గస్థులయ్యారు. ఆకాశవాణితో గత 50 ఏళ్లుగా అనుబంధం ఉన్న నారాయణ శర్మ భక్తిరంజని, సంగీత రూపకాలు, సంగీత కచేరీలు సమర్పించారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ది చెందిన సంగీత సభలలో కచేరీలు చేశారు. నారాయణ శర్మ మృతి పట్ల పలువురు కళాకారులు సంతాపం వ్యక్తం చేశారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట ప్రజలందరి సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ కోసం సంజీవని వ్యవస్థను తీసుకువచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో అధునాతన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

యా సంస్కరణమిదం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్వః ఆకాశవాణీతః స్వీయే మన్ కీ బాత్ ఇతి మాసిక కార్యక్రమే భారతీయైః సహ స్వోద్గారాన్ ప్రకటయిష్యతి. కార్యక్రమస్య అస్య ఇదం 37వ సంస్కరణం విద్యతి. కార్యక్రమోయం ఆకాశవాణీ దూరదర్శనస్య చ సర్వాసు వాహినీషు సంప్రసార్యతి. ఏతదతిరిచ్య యూట్యూబ్, డిడి న్యూస్, సూచనా ప్రసారణ మంత్రాలయే సర్వత్ర అస్య కార్యక్రమస్య ప్రసారణం భవిష్యతి. షికాగో నగరే ఆయోజితే బిజినెస్ రౌండ్ టేబుల్ సమ్మేళనే విత్తమంత్రి నిర్మలా సీతారామన్ న్యగాదీత్ యత్ భారతస్య ఆర్థిక ప్రగతిః, కుశల జనశక్తిః, ఆధునిక సంరచనా చ వైశ్విక నివేశకాన్ ఆకర్షయంతి. మంత్రిణా ఉద్ఘోషితం యత్ భారతం న కేవలం వ్యాపారస్థలం అపితు జగతి ఉత్పాదన ప్రదానస్య విశాల కేంద్రమస్తి. విత్తమంత్రి ఆత్మనిర్భర భారతం తథా IDEX సదృశానాం ఉపక్రమాణాం ఉల్లేఖం కురవతి ఉక్తవతి యత్ భారతం డ్రోన్, స్వాయత్త ప్రణాళీ ఇత్యాదీనాం ఆధునిక ప్రౌద్యోగికీనాం క్షేత్రే స్వదేశీ సామర్థ్యం వర్ధయతి. సా వైశ్విక నివేశకాన్ సహ వికాసాయ సహ ఉత్పాదనాయ చ ఆమంత్రితవతీ. భారతం కేవలం సేవ్య విపణీ రూపేణ న దృష్ట్వా అపితు విశ్వ నిర్మాణస్య మంచ రూపేణ స్వీకర్తుం సా నివేదయత్. అమెరికీ రాష్ట్రపతినా డొనాల్డ్ ట్రంపేణ వెనెజువలా దేశేన సాకం బృహత్తం తైల సంధేః ఘోషణా విహితాస్తి. వెనెజువలా దేశేన సాకం అస్మాత్ సంధేః అమెరికా దేశః 65 అర్బుద్ బైరలతః అధిక అసంశోధిత తైల భండారణే నియంత్రణం స్థాపయిష్యతి. ఇరాన్ దేశస్య రాష్ట్రపతి మసూద్ పెజెషియన్ ప్రావోచత్ యత్ తెహరాన్ నగరాత్ అమెరికా దేశేన సహ కూటనీతిక్ వార్తాయై ద్వారం ఉద్ఘాటితమస్తి. తథాపి వాషింగ్టన్ ప్రశాసనం ప్రతి సావధానతా అపి పరిపాలనీయాస్తి. తేనోక్తం యత్ యది అమెరికా దేశః సంధినిష్ఠాం దర్శయతి తర్హి ఇరానః అపి స్వప్రతిబద్ధతాం పరిపాలయిష్యతి. ఏకస్మిన్ దూరదర్శన్ సాక్షాత్కారి పెజెషికియన్ ఇత్యనేన ప్రోక్తం యత్ కూటనీతిక్ ప్రయత్నాః జూనమాసే హస్తాక్షరితస్య శాంతి సహమతిపత్రస్య పునః సక్రియీకరణే కేంద్రితాః భవితుం శక్నువంతి. తేన ఉల్లిఖితం యత్ అస్య సంధేః క్రియాన్వయనకాలే ఇరానేన 90 మిలియన్ బెరెల్మితం ఖనిజ తైలం నిర్యాతితం. అపరే సందేశే ఇరానస్య సర్వోచ్చ నేత్రా ముజతబా ఖమేనేయి ఇత్యనేన దేశస్య ఆర్థిక జీవికోపార్జన్ సంకటేభ్యః ముద్రాస్ఫీతేః విత్తాభావ సమస్యాయాః అథ విపణి మూల్య నియంత్రణస్య చ గభీర సమాధానాయ ఆహ్వానం విహితం. అసౌ స్వదేశీ ఉత్పాదనస్య ప్రోత్సాహనం కూర్వన్ ఆవశ్యకతానుసారేణ ఆయాతస్య వివేకపూర్ణ ఉపయోగాయ బలం అయచ్చత్. ఋతు విజ్ఞాన విభాగేన ఒడిషాయాం ఆగామి సోమవాసరం యావత్ భీషణాతిభీషణ వృష్టేః నారంగ సంచేతన ప్రసారితా. భీషణ వృష్టేః కారణాత్ బిహార్, పశ్చిమబంగాళః, ఝారఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢస్య చ బహుషు క్షేత్రేషు వృష్టిః సంభావ్యతే. ఆగామి 2-3 దివసేషు భీషణ వృష్టిః భవిష్యతి ఇతి ఋతు విభాగేన సూచితం. భారతస్య మహాంతం క్రీడానాయకం హాకీ ప్రవీణం మేజర్ ధ్యానచందవర్యం సంస్మర్తుం తస్య జన్మజయంత్యాం అద్య సమగ్రే దేశే రాష్ట్రీయ క్రీడాదివస సౌల్లాసేన ఆయోజ్యతే. ఏష దివస భారతస్య సమృద్ధం క్రీడావైభవం దర్శయతి. జనసామాన్యం చ స్వదైనిక జీవనస్య నియమిత భాగరూపేణ క్రీడా అంగీకర్తుం ప్రేరయతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేజర్ ధ్యానచందవర్యాయ భావాంజలిం సమర్పయన్ అవదత్ యత్ హాకీ క్షేత్రే తస్య అతులనీయం యోగదానం సర్వదా రాష్ట్రాయ ప్రేరణాస్రోతః స్థాపయిష్యతి. ఇతి వార్తాః.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.

0: జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
5: సాయం సమీరం. ఈరోజు కార్యక్రమంలో ముందుగా గుంజన్, శ్రీమతి సుధాకుమారి జూహీ గారి స్వీయ కవితలు వింటారు. ముందుగా
6: ఏ ఆకాశవాణి కా విశాఖపట్నం కేంద్ర హే ప్రస్తుత హే హమారా హిందీ కార్యక్రమ గుంజన్. ఆజ్ అబ్ సునెంగే శ్రీమతి సుధాకుమారి జూహీ సే ఉన్కీ లిఖీ కుచ్ కవితాయే.
7: మేరీ పహలి కవిత హే గుల్ గుల్షన్ గుల్ ఫామ్. మామూలీ సీ మే అల్వేలీ దే రహీ హూ పైగామ్, మస్త్ రహే హర ప్రాణీ, సబ్కో ఖుషియా మిలే తమామ్. మామూలీ సీ మే అల్బేలీ దే రహీ హూ పైగామ్, మస్త్ రహే హర ప్రాణీ, సబ్కో ఖుషియా మిలే తమామ్. బహకే ఝూమే దేఖ్ కే వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మిత్ర పడోసీ రిష్తేదారో కే భీ యాద్ రఖే నామ్. దేశ విదేశ మే సైర్ కరే ఔర్ కరే నౌకరీ కామ్, కభీ కభీ లేకర్ ఛుట్టీ, హమ్ ఘూమనే జాయే గామ్. బైర్ గిలా శికవా న కిసీ సే నా కిసీ పర్ ఇల్జామ్, దిన్ ఉమంగ సే రాత్ చైన్ సే సుఖమయ బీతే శామ్. ప్యార్ మే నా హో కోయీ మిలావట్, నఫరత్ హో నాకామ్, థోడా శాయరానా సా దిల్ హో గుల్ గుల్షన్ గుల్ ఫామ్. మధుశాలా ఉర్వశీ రస్మి రథీ, బాంచే హమ్ ఖులేయామ్, కవితా సే హో జాయే దోస్తీ, మన్ కో మిలే ఆరామ్. మేరీ అగ్లీ కవిత హై కావ్య కీ ధారా. స్నేహ భరా యే ప్యారా సా స్పర్శ తుమ్హారా, లగతా హై జైసే బహతీ హో కావ్య కీ ధారా. స్నేహ భరా యే ప్యారా సా స్పర్శ తుమ్హారా, లగతా హై జైసే బహతీ హో కావ్య కీ ధారా. జేఠ కీ చాందనీ రాత మే చుప్పీ పిఘల రహీ హై, డల్ కే జల్ పర్ చాంద కీ కిరణే మచల్ రహీ హై. ఝీల్ కే నిర్మల్ నీర్ పే నౌకా తైర్ రహీ హై, ఖామోసీ మే లవ్జ్ హమారీ ఫిసల్ రహీ హై. ఐసే ఆలమ్ మే సుందర్ సాన్నిధ్య తుమ్హారా, లగతా హై జైసే బహతీ హో కావ్య కీ ధారా. స్నేహ భరా యే ప్యారా సా స్పర్శ తుమ్హారా, లగతా హై జైసే బహతీ హో కావ్య కీ ధారా. తేరా దేఖనా తేరా ఛూనా చనే ఖిలానా, తేరీ బాతే తేరా హసనా ఔర్ ముస్కానా, యే సబ్ కుచ్ హై కిసీ కావ్య కే ఛంద కీ తరహ, తయ హై జిస్మే మేరా బహనా ఔర్ డూబనా. హమ్ హై తుమ్ హో ఔర్ హై యే కుదరత్ కా నజారా, లగతా హై జైసే బహతీ హో కావ్య కీ ధారా. స్నేహ భరా యే ప్యారా సా స్పర్శ తుమ్హారా, లగతా హై జైసే బహతీ హో కావ్య కీ ధారా. లగతా హై జైసే బహతీ హో కావ్య కీ ధారా. మేరీ అగ్లీ కవితా కా శీర్షక హై తుజ్కో మహసూస్ కియా హమ్నే. तुझको महसूस किया हमने, जब सुबह हुई चिड़ियाँ बोली, अंगराइयाँ लेकर आँख खुली, नभ से चली किरणों की डोली, बागों में खिली फूलों की कली, पुष्पों की खुशबू तन में घुली,

0: బ్యాంకింగ్ సేవలు అందించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ప్రారంభించిన అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఈ పథకం 2014 ఆగస్టు 28 మొదలయ్యింది. పుష్కర కాలం పూర్తి చేసుకున్న ఈ పథకం ఎన్నో విజయాలు నమోదు చేసుకుంది. అకౌంట్లో కనీసం నిల్వ అవసరం లేదు. ఖాతాదారులకు రూపే డెబిట్ కార్డు లభిస్తుంది. ఈ కార్డుపై ప్రమాద బీమా సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అర్హులైన ఖాతాదారులకు 10,000 రూపాయల వరకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఉంటుంది. ప్రభుత్వ పథకాల రాయితీలు నేరుగా ఖాతాలో జమ అవుతాయి. భారతీయ పౌరులు ఎవరైనా ఈ ఖాతా తెరచవచ్చు. 10 సంవత్సరాలు నిండిన మైనర్లు కూడా ఈ ఖాతా ప్రారంభించడానికి అర్హులు. ప్రతి కుటుంబానికి లేదా బ్యాంక్ ఖాతా లేని ప్రతి పెద్ద వ్యక్తికి సార్వత్రిక బ్యాంకింగ్ సేవలు అందించడం దీని లక్ష్యం. ప్రత్యక్ష నగదు బదిలీ, ప్రభుత్వ సబ్సిడీలు, సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి మొత్తాన్ని నేరుగా ఖాతాలో జమ చేసుకునే అవకాశం. ప్రధానమంత్రి జన్ధన్ యోజన దేశంలో ఆర్థిక సమానత్వాన్ని సాధించడంలో, సామాన్యులకు బ్యాంకింగ్ సేవలను చేరువుగా చేయడంలో చారిత్రాత్మక విజయం సాధించింది. దేశవ్యాప్తంగా సుమారు 59 కోట్లకు పైగా జన్ధన్ ఖాతాలు తెరవబడ్డాయి. మొత్తం ఖాతాలలో 56% పైగా మహిళలు పేరిట ఉండడం విశేషం. ప్రారంభించిన ఖాతాలలో దాదాపు 67% గ్రామీణ సబర్బన్ ప్రాంతాలకు చెందినవి కావడం మరో విశేషం. వందలాది ప్రభుత్వ పథకాల నిధులను మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేయడానికి ఈ పథకం పునాదిగా నిలిచింది. కనీస నిల్వ అవసరం లేకుండా ఖాతా తెరవడం వల్ల దీనికి ఎంతో ప్రాధాన్యత లభించింది. అర్హులైన వారు ఎవరైనా ఈ ఖాతాను తెరవచ్చు. ఇది ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన గురించి వివరాలు.
1: 12 ఏళ్ల జన్ధన్ యోజన గురించి శ్రీ నాగనబోయిన నాగేశ్వరరావు గారు అందించిన ప్రసంగం విన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
1: సాయం సమీరం కార్యక్రమంలో భాగంగా వికాసం. ప్రధానమంత్రి ఉజ్వల యోజన అంశంపై శ్రీమతి ఎస్ ప్రమీల కుమారి గారి ప్రసంగం వింటారు.
5: శ్రోతలందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో ఒకటైన ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం గురించి తెలుసుకుందాం. ప్రధానమంత్రి ఉజ్వల యోజన PMUY ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 10.51 కోట్లకు పైగా ఉచిత LPG కనెక్షన్లు అందించడం జరిగింది. గ్రామీణ పేద కుటుంబాల్లోని మహిళలకు స్వచ్ఛమైన వంట ఇంధనాన్ని చేర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని విజయవంతంగా కొనసాగిస్తుంది. ప్రభుత్వం ఇటీవల అదనంగా 25 లక్షల కొత్త కనెక్షన్లు మంజూరు చేయగా వాటి పంపిణీ ప్రక్రియ ప్రస్తుతం వేగంగా కొనసాగుతుంది. ఈ తాజా పొడిగింపుతో పథకం యొక్క మొత్తం లక్ష్యం 10.6 కోట్ల కనెక్షన్లకు చేరింది. ఉజ్వల యోజన లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రతి 14.2 కిలోల సిలిండర్ రీఫిల్పై 300 రూపాయలు సబ్సిడీని అందిస్తుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈ సబ్సిడీ మొత్తం నేరుగా లబ్ధిదారుల ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ ఖాతాల్లోకి జమ అవుతుంది. ఏడాదికి గరిష్టంగా 9 సిలిండర్ల వరకు ఈ సబ్సిడీ వర్తిస్తుంది. దరఖాస్తుదారు తప్పనిసరిగా 18 ఏళ్లు పైబడిన మహిళ అయి ఉండాలి. సదరు కుటుంబంలో ఇదివరకే ఎలాంటి ఇతర ఎల్పిజి కనెక్షన్ ఉండకూడదు. అలాగే ఎస్సీ ఎస్టీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అంత్యోదయ అన్న యోజన, వెనుకబడిన తరగతులు లేదా అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న పేద కుటుంబాలకు చెందినవారై ఉండాలి. అర్హత ఉన్న మహిళ సమీపంలో ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసే అవకాశం ఉంది. సాధారణంగా ఆధార్, కుటుంబ సభ్యుల వివరాలతో కూడిన రేషన్ కార్డ్ లేదా కుటుంబ వివరాలను ధృవీకరించే పత్రం, బ్యాంకు ఖాతా వివరాలు, కేవైసీ వంటి పత్రాలు అవసరం.
1: మీరింతవరకు సాయం సమీరం కార్యక్రమంలో భాగంగా వికాసం అంశంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన అంశంపై శ్రీమతి ఎస్ ప్రమీల కుమారి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు సినిమా పాటలు. ముందుగా తూర్పు వెళ్ళే రైలు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

0: కర్ర పట్టుకో,
1: కోంటె మెలకో,
0: కో అంటే మేలుకో, లోకాన్ని తెలుసుకో, ఏమన్నా ఏదాలు చెబుతాను రాసుకో రాసుకో
1: కాసుకో.

0: అరటి పల్లె పల్లె పచ్చాని పందిరి,
1: పల్లె పల్లె పచ్చాని పందిరి,
0: నిండు నూరేళ్ళు పండు ముత్తైదు వల్లే ఉండు పంట.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA

0: సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
1: ప్రసార విశేషాల్లో ఈ ప్రసారంలో 7:15 కిసాన్ వాణి ప్రైజ్ ద కార్యక్రమం వింటారు. పల్లిసీమలు జీవనియంత్రణ ప్రయోగశాల వ్యవసాయ అధికారి శ్రీ ఎంకేఎస్ సాయి ప్రసాద్ గారితో శ్రీ అని సుధాకర్ రెడ్డి గారి పరిచయం ఉంటుంది. జానపద గీతం, వ్యవసాయ సమాచారం శ్రీమతి ఆర్ పార్వతి గారిచే ఉంటుంది. 7:45 స్వరమాలిక సినిమా పాటలు, 9:15 ఢిల్లీ కేంద్రం నుంచి స్పాట్లైట్, 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు, 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమంలో ఈరోజు డాక్టర్ మండపాక శారద గారి గానం ఉంటుంది. శ్రీ మహదాసు నీలాద్రిరావు వైలన్, శ్రీ సుసరావు సుబ్రహ్మణ్యం గారి మృదంగం, శ్రీ సరస్వతుల హనుమంతరావు గారి ఘటం వింటారు. ఇక రేపటి ప్రసారాలను కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం, పలకరించి చూడు బృందగానం, రచన శ్రీమతి చెళ్లపిల్ల శ్యామల, సంగీతం శ్రీ బండారు చిట్టిబాబు. 6:10 భక్తి రంజని. రేపటి కార్యక్రమంలో శ్రీనాథ మహాకవి విరచిత సూర్యరథ వర్ణన సన్నత్ గీతాలు ఉంటాయి. 6:30 చింతన. రేపటి కార్యక్రమంలో బైబిల్ సూక్తులు రెవరెండ్ డాక్టర్ వరుణ్ ఇజ్రాయెల్ రాజు గారి వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. 6:35 పొలం పనులు. రేపటి కార్యక్రమంలో రైతు సేవలో సూక్ష్మజీవులు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సమాచారం. 7:00 ప్రసార విశేషాలు. 7:15 ఈ మాసం పాట. రేపటి కార్యక్రమంలో చిన్ననాటి స్నేహితులం రచన శ్రీ ఎస్టీజీ వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం త్యాగరాజు, గాయకులు శ్రీ అంగడి శివప్రసాద్, శ్రీమతి మూల శ్రీలత. 7:20 ఉదయ సమీరల కార్యక్రమంలో రేపటి నేటి మాటల్లో తెలుగు తమిళ సినీ నటి జమున జయంతి అంశం, స్వాతంత్ర్య సమరయోధురాలు రచయిత్రి తల్లాప్రగడ విశ్వ సుందరమ్మ గారి వర్ధంతి అంశాలు వింటారు. లేఖావళి, శ్రోతల ఉత్తరాలకు సమాధానాలు, తర్వాత పుష్పాంజలి భక్తి గీతాలు, సమాచార వాణి తదితర అంశాలు వింటారు. 8:30 చిత్తూరు జిల్లా సమాచార లేఖ శ్రీ విఆర్ చంద్రశేఖర్ గారి ద్వారా ప్రసారమవుతుంది. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో రేపు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడే కార్యక్రమం ఉంటుంది. 9:35 పాటల పల్లకి. 10:00 వార్తావాహిని ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఉంటుంది. 10:10 పాటల పల్లకి. 10:30 ఆప్కీ మన్ పసంద్ శ్రీమతి శిఖా శర్మ చే వింటారు. 10:55 మన్ కీ బాత్ 137వ భాగం, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మనసులోని మాట హిందీలోనూ అనంతరం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులోనూ ప్రసారమవుతాయి. 12:10 మధుమంజరి శీర్షికను తెలుగు సినిమా పాటలు. 12:40 భక్తి సంగీతం. రేపటి కార్యక్రమంలో శ్రీమతి వడ్లమాణి సౌమ్య శిరీష గారి గానం వింటారు. వయలిన్ సహకారం శ్రీ హెచ్ రామ్ చరణ్, మృదంగం సహకారం శ్రీ పురాణము రవీంద్రుడు గారు. 1:33 మహిళవాణి మహిళల కార్యక్రమం. రేపు శ్రీమతి డి ప్రవీణ గారి మనోబలం కథానికి వింటారు. 2:30 వాతావరణ వివరాలు. 2:31 బాలభారతి పిల్లల కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో చోడవరం శ్రీ హనుమాచార్య సంగీత పీఠం విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి 3:00 తెలుగు నాటకం ఉంటుంది. రేపటి సాయంకాలం ప్రసారంలో 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ సమాచారం, ప్రాంతీయ వార్తలు 6:10, 7:00 ప్రసార విశేషాలు, పల్లెసీమలు 7:15, 7:30 దుబాయ్లో ఇండియా థాయిలాండ్ జట్లమ జరిగే ఉమెన్స్ ఏషియన్ కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 ఆంగ్లంలోను హిందీలోను ప్రసారం వింటారు. ప్రసార విశేషాలు విన్నారు. కాసేపట్లో వార్తలు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ చేరుకున్నారు. భారతదేశం తన నాగరికత, వారసత్వం, సంస్కృతి సామర్థ్యాలపై పూర్తి ఆత్మవిశ్వాసం ఉన్న దేశంగా అవతరించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నేపాల్లో ఇప్పటి వరకు 88 భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ చేరుకున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో 2 దేశాల మధ్య వ్యాపారం అనేక రెట్లు పెరిగింది. ప్రధానమంత్రి

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ద్వారా రెండు దేశాలకు వ్యాపార అవకాశాలు మరింతగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. సుమారు 100 కోట్ల ద్వైపాక్షిక వాణిజ్యంతో ఉజ్బెకిస్తాన్ కు చెందిన టాప్ 10 వ్యాపార భాగస్వాములలో భారత్ కూడా ఒకటిగా ఉంది. రాబోయే 3 సంవత్సరాల్లో ఈ మొత్తాన్ని రెట్టింపు చేయాలని రెండు దేశాలు భావిస్తున్నాయి. భారత్ నుంచి ఎగుమతయ్యే ప్రధాన వస్తువుల్లో ఫార్మాసిటికల్ ఉత్పత్తులు, యాంత్రిక పరికరాలు, వాహనాల విడిభాగాలు, సేవలు, శీతలీకరించిన గేదె మాంసం, ఆప్టికల్ సాధన పరికరాలు, మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఉజ్బెకిస్తాన్ నుంచి భారతదేశం దిగుమతి చేసుకునే వాటిలో ప్రధానంగా పళ్లు, కూరగాయల ఉత్పత్తులు, ఎరువులు, సారాలు మొదలైన ఉన్నాయి. ఆకాశవాణితో మాట్లాడుతూ ఉజ్బెకిస్తాన్ వాణిజ్య పరిశ్రమల మండలి చైర్మన్ సలహాదారు అలీ షార్పైకోవ్, రాబోయే సంవత్సరాల్లో రెండు దేశాలు తమ వ్యాపారాన్ని రెట్టింపు చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయని, ఈ రంగాలు ప్రధానంగా ఆరోగ్యం, ఫార్మా, ఐటీ, వ్యవసాయానికి సంబంధించి ఉన్నాయని గుర్తించామని చెప్పారు. ఉజ్బెకిస్తాన్లోని భారత రాయబారి స్మితా పంత్ ఆకాశవాణికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ రెండు దేశాలు కనెక్టివిటీ సమస్యపై కూడా చర్చిస్తాయని చెప్పారు. భారత్ కేవలం ఒక ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మాత్రమే కాకుండా తన నాగరికత, వారసత్వం, సంస్కృతి, సామర్థ్యాలపై పూర్తి ఆత్మవిశ్వాసం ఉన్న దేశంగా ఆవిర్భవించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. లక్నోలోని బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం 11వ స్నాతకోత్సవంలో మాట్లాడారు. ఈనాడు భారత్ మాట్లాడుతుంటే ప్రపంచం ఆలకిస్తోందని, నవ భారతదేశంలో జరిగిన అతిపెద్ద మార్పు దేశం ఇకపై కేవలం ప్రపంచ షరతులు అనుసరించడం లేదని, నిబంధనలు రూపొందించడంలో కూడా తన వంతు పాత్ర పోషిస్తోందని రక్షణ మంత్రి అన్నారు. కేవలం డిగ్రీలు పెంచడమే కాకుండా దేశ నిర్మాణమే విశ్వవిద్యాలయాల ప్రధాన ధ్యేయంగా ఉండాలని రక్షణ మంత్రి చెప్పారు. న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం ఆదర్శాలకు కట్టుబడి దేశ నిర్మాణంపై మక్కువ ఉన్న యువతను విద్యా సంస్థలు తీర్చిదిద్దాలని రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. గత 12 నెలల్లో భారతదేశంలో విద్య నాణ్యత, అందుబాటు, అందరికీ విద్యావంత అంశాల్లో మెరుగుదల కనిపిస్తోందని కూడా రక్షణ మంత్రి చెప్పారు.
1: రిసర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ పహలే కే కంపారిజన్ మే దో గుణా హో గయా, కాకి 4 ఇయర్స్ మే పహలీ బార్ హమ్నే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ బనాయీ హై. శిక్షా కే క్షేత్ర మే హుయే బదలావో ఔర్ అచ్చీ పాలసీస్ కా యే పరిణామ హై కి ఆజ్ దేశ్ కే నౌజవాన్ స్టార్టప్స్ ఖడే కర రహే హై, యూనికార్న్ కంపనియాన్ బనా రహే హై. 2015 మే హమ్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ మే 81వే స్థాన్ పర్ థే, హమ్నే అబ్ 38వే స్థాన్ పర్ అప్ని పహుంచ్ హాసిల్ కర్ లీ హై.
0: పరిశోధన అభివృద్ధి రంగంలో వ్యయం రెట్టింపైందని, 34 ఏళ్ల తరువాత నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేశామని కూడా రాజ్నాథ్ సింగ్ గుర్తు చేశారు. అమెరికాలో పర్యటిస్తున్న కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ షికాగోలో జరిగిన ఒక ఉన్నత స్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. భారత్ సాధిస్తున్న విస్తృత వృద్ధి, సంస్కరణలు ఊపందుకున్న తీరు, అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులకు లభిస్తున్న విస్తృత అవకాశాల గురించి ఆమె సమావేశంలో వివరించారు. భారత్ తయారీ రంగం దేశం కోసం, ప్రపంచం కోసం మాన్యుఫ్యాక్చర్ అనే నినాదం ఈ సమావేశంలో ప్రధానంగా నిలిచింది. తయారీ రంగం, కృత్రిమ మేధస్సు, డిజిటల్ టెక్నాలజీ, ఆర్థిక సేవలు, మౌలిక వసతులు, ఫుడ్ ప్రాసెసింగ్, రక్షణ రంగం, అధునాతన సాంకేతికతలు వంటి వివిధ రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలపై చర్చలు జరిగాయి. ఈ ఏడాది జులై నాటికి పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద 115 లక్షల హెక్టర్లకు పైగా సాగు భూమిని మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తీసుకువచ్చినట్లు ప్రభుత్వం తెలియజేసింది. వ్యవసాయ రంగంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, పొలం స్థాయిలో నీటిని సమర్థవంతంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం జనవరి 2006లో సూక్ష్మ సేద్యం కోసం కేంద్ర ఆధ్వర్యంలో అమలయ్యే పథకంగా ప్రారంభమైంది. 2015-16 నుంచి 2021-22 వరకు దీన్ని అధికారికంగా పర్ డ్రాప్ మోర్ క్రాప్ గా మార్చి ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనలో ప్రధాన భాగంగా అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద సూక్ష్మ సేద్య వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడానికి లబ్దిదారులకు గరిష్టంగా 5 హెక్టర్ల వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. చిన్న సన్నకారు రైతులకు 55%, ఇతర రైతులకు 45% ఆర్థిక సాయం అందుతుంది. గత 3 నెలలు 8,123 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర సహాయాన్ని ఈ పథకం కింద విడుదల చేశారు. పంటల ఉత్పాదకతను పెంచడానికి, రైతుల ఆదాయాన్ని వృద్ధి చేయడానికి ఈ పథకం ఖచ్చితమైన నీటి నిర్వహణను ప్రోత్సహిస్తోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్లో బుధవారం నాడు సంభవించిన ఆకస్మిక వరదల తర్వాత ఇంతవరకు 88 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియాలో ఈ విషయం తెలియజేస్తూ 287 మంది భారతీయ పౌరులు ఆచూకీ లేకుండా పోయారని చెప్పారు. ఇతర జాతీయతలు కలిగి ఉన్న

0: సుమారు 128 మంది భారతీయ సంతతి వ్యక్తులు కూడా గల్లంతైనట్లు ఆయన చెప్పారు. రసువాలోని ఒక జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి 4 భారతీయ పౌరులను ఈ రోజు రక్షించినట్లు జైస్వాల్ వెల్లడించారు. ఈ రోజు చైనా నుంచి 120 మంది భారతీయ పౌరులు నేపాల్లోకి ప్రవేశించినట్లు కూడా ఆయన తెలియజేశారు. మృతదేహాలను గుర్తించేందుకు డిఎన్ఏ నమూనాల విశ్లేషణలో సహాయం చేసేందుకు భారత్ నుంచి 6 ఫోరెన్సిక్ నిపుణుల బృందాలు ఈ రోజు ఖాట్మండు చేరుకుంటాయి. టన్నెల్ రెస్క్యూ రికాగ్నిజెన్స్ కోసం ప్రత్యేక సాంకేతిక బృందం నిన్న ఖాట్మండు చేరుకుని ప్రభావిత ప్రాంతాల్లో సొరంగాల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు పని ప్రారంభించింది. వారి సిఫారసులు సూచనల ఆధారంగా పరికరాలతో కూడిన ప్రత్యేక టన్నెల్ రెస్క్యూ బృందం భారత్ నుంచి ఈ రోజు నేపాల్ చేరుకుంటోందని చెప్పారు. లక్నోలో విలేకరులతో మాట్లాడుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేపాల్లో నెలకొన్న సంక్షోభ పరిస్థితిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని చెప్పారు. నేపాల్కు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు భారత్ సిద్దంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని కూడా రక్షణ మంత్రి తెలియజేశారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం, భారీ విధ్వంసం జరగడం పట్ల భారత ప్రభుత్వం చూపిన స్పందన, అందించిన సహాయంపై నేపాల్ అధ్యకుడు రామచంద్ర పోదల్ ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 616కు చేరింది. వందలాది మంది ఇంకా ఆచూకీ లేకుండా ఉన్నారు. బోటెకోషి నదిలో సంభవించిన వరదల కారణంగా దక్షిణ చిత్రవన్ జిల్లాలో లభ్యమైన ఎలాంటి గుర్తింపు తెలియని, ఎవరూ క్లెయిమ్ చేయని 229 మృతదేహాలను ఖననం చేయాలని నేపాల్ అధికారులు నిర్ణయించారు. మృతదేహాలు పాడైపోతుండడం, అలాగే ఇన్ఫెక్షన్ ముప్పు ఉందనే ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారతదేశం గర్వించదగిన గొప్ప క్రీడాకారులో ఒకరైన మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. భారత్ గొప్ప క్రీడా వారసత్వాన్ని కీర్తిస్తూ క్రీడలను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేసుకునేలాగా ఈ దినోత్సవం ప్రోత్సహిస్తుంది. నివాళి, ఆట, కదలిక అనే నినాదాలతో 2026 జాతీయ క్రీడా దినోత్సవాన్ని 3 రోజుల పాటు దేశవ్యాప్త ప్రచార కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏక్ ఘంటా ఖేల్ కే మైదాన్ మే అనే పిలుపుతో ఈ వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ క్రీడా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ ప్రచారంలో భాగంగా క్రికెట్ మ్యాచ్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, ఫిట్గా ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరూ వారానికి కనీసం 1 గంట పాటు ఆటల మైదానంలో గడపాలని పిలుపునిచ్చారు. సమృద్ది గల దేశాన్ని నిర్మించడానికి ఆరోగ్యకరమైన యువత సమాజం అత్యంత ఆవశ్యకమని మన్సుఖ్ మాండవ్య చెప్పారు.
1: आज नेशनल स्पोर्ट्स डे के अवसर पर सारे देश में फिट इंडिया मूवमेंट को आगे बढ़ाने के लिए 1 घंटे खेल के मैदान में कार्यक्रम दिया है. आज सुबह से मुझे सूचना मिल रही है लाखों की संख्या हर गली में मैदान में देश के युवा 1 घंटे के लिए खेलने के लिए आए हैं. मुझे खुशी है मोदी जी के नेतृत्व में देश बदल रहा.
0: వస్త్ర పరిశోధన సంఘాల సమన్వయ కమిటీ 2 సమావేశం ఇవాళ న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి వస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీలం షామీరావు అధ్యక్షత వహించినట్లు టెక్స్టైల్ మినిస్ట్రీ సోషల్ మీడియా పోస్టులో తెలియజేసింది. వస్త్ర పరిశోధన వ్యవస్థకు సంబంధించిన కీలక విషయాలు చర్చించేందుకు సంఘాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడానికి ఈ సమావేశం ఒక వేదికపైకి సభ్యులను తీసుకువచ్చింది. విశేషాలు మరొకసారి. ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ చేరుకున్నారు. భారత్ తన నాగరిక వారసత్వం, సంస్కృతి సామర్థ్యాలపై పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నేపాల్లో ఇప్పటి వరకు 88 మంది భారతీయ పౌరులను వరద ప్రాంతాల నుంచి రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈరోజు మేజర్ ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు.

0: తప్పు ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ప్రకటించిన కార్యక్రమం కిసాన్ వాణి.
3: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: ఈ నాటి కిసాన్ వాణి కార్యక్రమంలో జీవ నియంత్రణ పద్ధతులతో హానికరమైన తెగుళ్లను సమర్థవంతంగా నియంత్రించడంతో పాటు పంట నాణ్యతను కాపాడుకోవచ్చు. ట్రైకోడెర్మా, సూడోమోనాస్ వంటి జీవ నియంత్రణ ఉత్పత్తుల వినియోగం, వాటి ఉపయోగాలు, ఇంకా జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పంటల్లో వచ్చేటటువంటి తెగుళ్లు నియంత్రణ, వివిధ ఉత్పత్తులు అనే అంశం గురించి విశాఖపట్నం జీవ నియంత్రణ ప్రయోగశాల వ్యవసాయ అధికారి శ్రీ సాయి ప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
7: స్వచ్ఛమైన ఆహారం తీసుకోవటం మనకి చాలా చాలా అవసరం. మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలంటే ఖచ్చితంగా మనం ఉత్పత్తి చేసేటువంటి ఈ పంటల్లో స్వచ్ఛమైన ఆహారోత్పత్తికి మన ప్రయత్నం మనం చేయాలి. దానికోసమే ప్రభుత్వ సహాయం చేయడం కోసం ప్రత్యేకంగా జీవ నియంత్రణ ప్రయోగశాలలను కూడా పెట్టి అక్కడ మరి ఎలాంటి రసాయనాలు వాడకుండా జీవ నియంత్రణ పద్ధతులతోటి పంటల్లో వచ్చేటువంటి తెగుళ్ళన్నీ పురుగులను నియంత్రించడానికి అవసరమైనటువంటి ఉత్పత్తుల్ని అక్కడ ఉత్పత్తి చేస్తూ ఉంటారు. అలా మనకి విశాఖపట్నంలో ఒక జీవ నియంత్రణ ప్రయోగశాల ఉంది. ఆ జీవ నియంత్రణ ప్రయోగశాలలో రైతుల కోసం వివిధ రకాలైనటువంటి ఉత్పత్తుల్ని ఉత్పత్తి చేస్తూ రైతులకు అవగాహన పెంచుతూ ఉన్నటువంటి వ్యవసాయ అధికారి శ్రీ సాయి ప్రసాద్ గారు ఈరోజు మనతో ఉన్నారు. సాయిప్రసాద్ గారు నమస్కారం అండి.
8: సరే, నమస్కారం అండి.
7: అసలు ఈ జీవ నియంత్రణ ప్రయోగశాల ఎందుకు పెట్టారు, దీని ప్రాధాన్యత ఏంటి?
8: సార్, మనకి వ్యవసాయం చేసేటప్పుడు ఇది ఒక ప్రకృతితో మమేకమైన ఒక విధానం. సో ప్రకృతి అనేసరికి మనకి దాంట్లో మనకి అవసరమైనవి, అంటే మనకి హానికరం చేసేవి ఉంటాయి, అదేవిధంగా మనకి ఉపయోగపడేవి కూడా ఉంటాయి. ఎప్పుడైతే మనం వ్యవసాయం చేసేటప్పుడు మనకి ఎక్కువగా దిగుబడి రావాలంటే దానికోసం ఈ చీడపీడలు నివారించడానికి మనం కొంచెం ఈ రసాయన మందులు వాడుతుంటాం. దానివల్ల ఏమవుతుందంటే ఈ మనకి ఒక సమతుల్యత అనేది పోతుంది. దానివల్ల ఈ చీడపిరుగులతో పాటు మనకి ఈ ఉపయోగపడమైన జీవరాశి కూడా కొంచెం పోవడం వల్ల తర్వాత మనకి ఈ హానికరించే వాళ్ళకి ఉద్దుత ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా చూస్తే మనకి మన పండించే ఈ పంట మీద కూడా దిగుబడిలో కూడా

0: నాణ్యత కొంచెం తగ్గించే అవకాశాలు ఉంటాయి రైతులకి, ముఖ్యంగా ఈ నాణ్యమైన ఉత్పత్తి కోసం. అదేవిధంగా ఈ ప్రకృతిలో సమతుల్యత పాటించడానికి ఏదైతే మనకి ఉపయోగపడే జీవరాశి ఏదో ఉంటుందో, అయితే మనకి బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ అదేవిధంగా మనకి కీటకాల్లో కూడా కొన్ని ఉపయోగాలు ఉన్నాయి, వీటిని సంరక్షిస్తూ వీటిని తిరిగి మనం మళ్ళీ మన వ్యవసాయంలో తీసుకువచ్చడైతే ఈ చక్కగా జీవనేంద్ర పద్ధతుల్లోని తక్కువ ఖర్చుతోటి సులభంగా మొదటి దశల్లోనే మనం ఈ ఏదైతే మనకి పంట పొలాలకు ఆశించే తెగుళ్ళు కానీ ఈ కీటకాల నుంచి కూడా మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జీవ నియంత్రణ పద్ధతుల మీద ప్రభుత్వం వాళ్ళు సుమారు ఒక 30 సంవత్సరాల క్రితమే నేను దీన్ని గుర్తించి 98లో మన విశాఖపట్నంలో ఈ జీవ ప్రయోగ నియంత్రణశాలని మనం ఏర్పాటు చేయడం జరిగిందండి. దాదాపుగా 28 సంవత్సరాల పాటు ఇది రైతులకు అశేషమైన సేవని అందిస్తూ జరుగుతుంది.
1: సాయిప్రసాద్ గారు, మామూలుగా మనకి పురుగులకు సంబంధించి రకరకాల రసాయనిక పురుగు మందులు దొరుకుతున్నాయి, మరి దానికి తోడు జీవ నియంత్రణ పద్ధతులు కూడా లభ్యమవుతున్నాయి. ఇక తెగుళ్ళు సంబంధించి మనం గమనించుకున్నట్లయితే కొన్ని రకాల తెగుళ్ళు రసాయనిక తెగుళ్ళు మందులు పిచికారీ చేసినా కూడా ఫలితం ఏమన్న వాటికి మనకి ఏదో జీవ నియంత్రణ పద్ధతుల్లో ఫలితం ఇచ్చేటువంటివి ఉన్నాయి, అది జీవ నియంత్రణ ప్రయోగశాలలు ఉత్పత్తి చేస్తూ ఉంటారు అంటుంటారు, నిజమేనా? ఏంటది?
0: మనం జీవ నియంత్రణ ప్రయోగశాలలో మనం తయారు చేసినవన్నీ కూడా ప్రకృతిలో లభ్యమైనవే. మనం రసాయనిక మందుల్లాగా మనం ఏదో ఫ్యాక్టరీలో కొన్ని కెమికల్స్ని కలిపి ఒక కృత్రిమైన రూపంలో మనం తయారు చేసినేం కాదు, ప్రకృతిలో ఆల్రెడీ ఉండి శత్రుపురుగులు అనొచ్చు లేదా మన హానికారకమైన దేనైనా సరే దాన్ని నిర్మూలించే శక్తి కలిగి దాన్నే మనం ట్రేస్ చేసి ఆ ప్రతి ఇది ఒక ప్రజాతి కూడా నిర్దిష్టమైన, అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీ ట్రైకోడమ్ విరిడి అనుకుందాం, ట్రైకోడమ్ విరిడి అనేది ఒక భూజ్ జాతికి సంబంధించింది. ఇది అపరాల్లో కానీ లేదంటే మనం కూరగాయల పంటల్లో కానీ విత్తన శుద్ధి కానీ వాడేమను, ఈ భూమి ద్వారా కానీ విత్తనం ద్వారా వచ్చే శిలీంధ్రం సంబంధించిన ఏదైనా సరే తెగుళ్ళు ఆశిస్తే దాన్ని అరికట్టడం చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది మైసి అంటే దాని శిలీంద్ర జాలాన్ని తన విత్తనం చుట్టూ అలకూడడం వలన వేరే శిలీంద్ర తాల యొక్క ఈ మైసీలు అంటే శిలీంద్ర జాలం లోపలికి చొచ్చిపోకుండా అడ్డుకట్ట అంటే ఒక విధమైన బ్యారియర్గా గోడలా ఉంటుంది. కాబట్టి శిలీంద్రాలు వేరే జాతి శిలీంద్రాలు హానికరించే శిలీంద్రాలు ఏవో కూడా లోపలికి ప్రవేశించకుండా అడ్డుపడుతుంది అనమాట. సో అదేవిధంగా బ్యాక్టీరియా తీసుకున్నాం అనుకోండి, సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ అనే బ్యాక్టీరియా అది కూడా. సో ఆ బ్యాక్టీరియా కూడా మనం విత్తనం శుద్ధి చేయడం వలన ఆ ఎప్పుడైతే మనం విత్తనం మొలకెత్తి వేరు వచ్చినప్పుడు ఆ వేరు కొండలోనే ఉండి వేరే హానికరించే బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ లోపలికి ప్రవేశించకుండా అక్కడ ఒక రక్షణ వలయంలో ఏర్పడుతుంది. అక్కడ నుంచి అవి తయారు చేసే ఒక ఎంజైమ్లు కానీ యాంటీగోనిస్టిక్ ఎఫెక్ట్ రావడం వలన లేదంటే కొంచెం ఈ యాక్సిడెంట్ల వలన కానీ అవి ఇతర శిలీంద్రజాలను నాశనం చేయడం, బ్యాక్టీరియాలని వాటిని వృద్ధి చెందగా ఆపడం వలన విత్తనం దశలోనే మనకు వచ్చి నారుకుళ్ళు కానీ లేదంటే ఆకుముడత కానీ లేదంటే కొన్ని తెగుళ్ళు మాత్రం చాలా వరకు మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుందండి. సారీ,
1: అంటే మామూలుగా రసాయనిక తెగుళ్ళ మందులు పిచికారీ చేసే ఎంతసేపటికి ఆకుల మీద మొక్కల మీదే పిచికారీ చేస్తూ ఉంటాం. భూమిలో వేయాలంటే భూమిలో సమస్య ఎక్కడుందో అర్థం కాదు, అంతకేసినా కూడా కాండం చుట్టూరు మొదలు చుట్టూరు వేస్తాం, దానివల్ల ఫలితం కూడా ఎక్కువ కనిపించినట్టు తెలీదు. కానీ ఈ ట్రైకోడర్మా విరిడి అనేది బాగా పనిచేస్తుంది, భూమి లోపలే ఉండి లోపల లోపల ఉన్నటువంటి ఇతర రకాల బూజులన్నింటినీ కూడా దగ్గర రాకుండా చేస్తా అంటుంటారు, నిజమేనా?
0: నిజమే సార్. దీనికి ఉదాహరణ తీసుకుందామంటే మనం కొబ్బరి తోటల్లో ఎక్కువగా గ్యానోడర్మా డిజీజ్ ఉంటుంది, బంకకాడు తెగుళ్ళు ఉంటుంది. దాన్ని మనం చూసినప్పుడు కాండంలో నుంచి నల్లగా మచ్చలు ఏర్పడే జిగురు జిగురుగా కారుతూ ఉంటుంది. సో అది కారణం ఎక్కడి నుంచి వస్తుంది అంటే నేల నుంచే వస్తుంది. సో మనం పిచికారీ చేసినా కూడా అది మొత్తం నేలనంతా మనం పిచికారీ చేయడానికి అవసరం లేదు. కానీ అలాంటప్పుడు మనం ఈ ట్రైకోడర్మా విరిడి శిలీంద్రాన్ని కనుక మన భూమిలో కనుక మనం ప్రవేశపెట్టగలిగితే దాన్ని మైసీలియా అన్నది శిలీంద్రాలను అల్లుకోండి ఆ భూమి అంతా కూడా మనం కూడా మార్గం ఉంది. ఎక్కువ మోతాదులు కూడా వాడాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఆల్రెడీ మనం తయారు చేసిన గెత్తం ఉందనుకోండి, ఒక 50 కేజీల గెత్తాన్ని 1 కేజీ టీవీరెడీ కలుపుకుంటే సో మన దగ్గర ప్రతి రికమెండేషన్ ప్రకారంగానే మనం ఇంచుమించుగా ఒక టన్ను వరకు రైతులు ఒక 2 ఎడ్ల బళ్ళు 3 ఎడ్ల బళ్ళు అంటే ఆ మోతాదుకి కంపోస్ట్ తయారు చేసుకుని ఈ తొలకరలో మనకి ఎక్కువగా ఈ కొబ్బరి తోటలు వేస్తుంటారు. కాబట్టి ఆ మోతాదులోనే మనం ఈ టీవీరెడీ కనుక మనం కలిపి ఆ పొలంలో కనుక చేసుకుంటే వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత తొలకలు స్టార్ట్ అయిన తర్వాత ఈ మైసీలు అనేది మొత్తం పొలంలో అంతా వృద్ధి చెంది
1: భూమి లోపల
0: అల్లుకుంటుంది. అల్లుకోవడం వల్ల ఏమవుతుందంటే దాని వల్ల ఈ వేర్లు వ్యవస్థలో కూడా కొబ్బరి వేరు వ్యవస్థలో కూడా ప్రవేశించి అక్కడి నుంచి ఈ ఏదైతే మనకి శిలీంద్రాలు ఏదైతే మనకి ఈ గ్యానోడర్మా కలిగిస్తుందో దాని మీద దాని యొక్క వృద్ధిని దాని వ్యాప్తిని అరికట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా అది అంతేకాకుండా మొదటి దశలో కనుక మనం టీవీ రెడీ కానీ మనం పెట్టుకుంటే
1: మొదట్లో
0: పంట అంటే మనం నాటే దశలోనే వేసుకుంటే అది స్వాస్థంగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఈ ప్రకృతిలో దొరికేవి, కొత్తగా ఏం కాదు కాబట్టి దాని ఆ ప్రజాతి అదే భూమిలో స్వాస్థంగా ఉంటుంది, దానికి కావాల్సిన ఆహారం ఎదుర్కొంటుంది, దాని సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. దానికి కావాల్సింది కొంత తేమ, మనం ఇస్తున్న కంపోస్ట్, ఈ గెత్తం గెత్తం ఈ రెండు ఇస్తున్నాం అనుకోండి, అది ఆ స్వాస్థంగా అక్కడ ఒక స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది, మొక్కతో పాటు సహజీవనం చేస్తుంది. సో ఎప్పుడైతే మొక్కలో వేరు వ్యవస్థలో సహజీవనం ఉంటుందో మీకు ఇతర హానికారకమైన శిలీంద్రాలు కానీ బ్యాక్టీరియా కానీ లోపల ప్రవేశించే అవకాశాలు తక్కువపోతాయి అన్నమాట.
1: ఇప్పుడు పెద్ద చెట్లకు కూడా వేసుకోవచ్చు ఇది, కొత్త వాటికేనా?
0: కొత్త వయసు సార్ పెద్ద అంటే భూమికి సంబంధించింది కాబట్టి ఇది. ఇప్పుడు మొక్కకు సంబంధించింది కాదు, మనం భూమిని సారవంతంగా అంటే మనం ఒక రక్షణ వ్యయం ఇస్తున్నాం కాబట్టి భూమిలో వేసుకుంటే మంచిదే సార్.
1: ఇప్పుడు మామూలుగా మీరు ఈ కొబ్బరి తోటలు చెప్పారు, అట్లాగే మామూలు పంటల్లో ఏ పంటలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ట్రైకోడర్మా విరిడి అనేది?
0: ఎక్కువగా అపరాలకు వాడతారు సార్, అంటే పెసలు మినుములు వాటికి ఎక్కువ వాడతారు, వేరుశనగ పంటకు వాడతారు. వేరుశనగలో టెక్కా తెగులు అన్నది ఉంటుంది, అపరాల్లోనే అయితే మన బూజు తెగులు, పల్లాకు తెగులు, ఎండు తెగులు ఇలాంటి వాడి తెగులు ఏదైనా సరే ఈ టీవీ అనేది చాలా విస్తృతంగా అడ్డుకుంటుందండి.
1: అంటే ఏ తెగులైనా సరే భూమి ద్వారా వ్యాపించే ఏ తెగులైనా అరికడుతుంది, ఆపుతుంది?
0: ఆపుతుంది అంటే 100% అయితే మాత్రం ఎక్కడ కూడా జరగదు, కాకపోతే దానికి వ్యాప్తిని వృద్ధిని తగ్గించే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. తద్వారా ఏమవుతుందంటే మొక్క ఎదుగుదల అవకాశం ఉంటుంది. మొక్క ఒకసారి ఎదిగింది అనుకోండి దానికి రక్షణ వ్యవస్థ పెరుగుతుంది.
1: సో తట్టుకునే శక్తి కూడా పెరుగుతుంది,
0: తట్టుకునే శక్తి పెరుగుతుంది, రక్షణ వ్యవస్థ కూడా మొక్కకు ఎదుగుతుంటుంది. దానివల్ల ఈ ట్రైకోడర్మా విరిడి వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మొక్కకి ఎదుగుదల అవకాశం ఇచ్చింది అనుకోండి మొక్క కొంచెం తనకు తానే సంరక్షించుకునే విధానం కూడా ఏర్పడుతుంది. ఇతర శిలీంద్రాలు కూడా లోపల ప్రవేశించకుండా అది అడ్డుకట్టేస్తుంది కాబట్టి. సో ఈ మొక్కతో పాటు సహజం చేస్తూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల మొక్కకి ఇచ్చే హాని ఏం లేదు. సో ఇది మొక్క మీద ఆధారం పడదు, అదేవిధంగా మొక్క నుంచి ఇతర
1: పోషకాలను
0: తీసుకోదు. సో కనుక ఇది ఉపయోగకరమైనది కాబట్టి మనం ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో ట్రైకోడర్మా విరిడిని కూడా మనం ఎక్కువగా విరివిగా వాడుతుంటాం.
1: మీరు చెప్పేటువంటి ఈ ట్రైకోడర్మా విరిడి అనేటువంటి జీవ శిలీంద్రాన్ని సరాసరి మొక్కల మీద పిచికారీ చేసుకోవడానికి కూడా వాడటానికి అవకాశం ఉందా, లేకపోతే నేలలో గెత్తంతో కలిపి వేసుకోవడానికైనా, లేకపోతే ఇంకా ఇతర పద్ధతులు ఏమైనా ఉన్నాయా?
0: అంటే ముఖ్యంగా అయితే నేలల్లో వేసుకోవడం చాలా ఉత్తమమని చెప్తాను. ఎందుకంటే మనకి ఎప్పుడైతే మనం నేల ఆరోగ్యవంతంగా ఉందో మొక్క ఎదుగుదల బాగుంటుంది. కానీ మనకి ఒక్కొక్కసారి ఆల్రెడీ మనకి మొక్క కూడా ఎఫెక్ట్ అయ్యి మనకి
1: తెగులు
0: వచ్చే అవకాశం ఉన్నప్పుడు అప్పుడు మనం ఈ టీవీ రీడింగ్ నేరుగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం అప్పుడు పిచికారీ చేసుకున్న కొంత మోతాదులో దానికి పిచికారీ చేసుకుంటే ఆ మేరకు నివారించే అవకాశాలు ఉంటాయి.
1: ఇతర శుద్ధి ఏ విధంగా ఏ పంటకు మార్పిడి ఏమైనా ఉంటుందా? అన్నిటికీ ఒకటే రకమైన వాడటమైనా?
0: అదేం లేదు సార్, అందరికీ ఒకేలాగా గ్రాస్ మొక్కే ఉంది. మనకి ఏంటంటే కేజీ విత్తనానికి ఒక 10 గ్రాములు చెప్పిన మనకి రికమెండేషన్ ఉంది. యూనివర్సిటీ వారు కానీ మన ఐసీఆర్ రికమెండేషన్ కానీ 10 గ్రాములే చాలా తక్కువ మోతాదులోనే మనకు సరిపోతుంది. కాబట్టి ఖర్చు కూడా తక్కువ వస్తుంది, రైతులకు చాలా సులభంగా చేసుకునే విధానం అది. వీళ్ళు పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. విత్తనాలని ఒక గోను పట్ట మీద వేసుకుని ఈ పౌడర్ని ఏది ఉందో మనం ఆ ఒక మనకి ఎంత మోతాదులో అయితే మనకి విత్తనం వాడతామో ఆ మోతాదుకి ఒక కేజీకి 10 గ్రాములు కలిపిన పొడి జల్లుకొని కొంచెం దాన్ని ట్యాంప్ చేసి ఉంటాం అవకాశం ఉంటే ఒక రాత్రి ఎలాగ మనం మడికడుతుంటాం కాబట్టి రైతులు. సో ఒక రోజు కానీ ఉంచుంటే ఈ ఏదైతే మనం ఆ పొడిలో అంటే మనం ఇస్తున్న ఈ ట్రైకోడర్మా విరిడి పొడిలో ఉండే ఈ ఫంగస్ అనేది ఆ విత్తనం లోపలికి చచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తేమ ఉంటుంది కాబట్టి ఆ
1: తేమకరించాలి నీళ్లు,
0: ఆ నీళ్ళు పట్టించేటప్పుడు కొద్దిగా పట్టిస్తే అది రైతులు చాలా మందికి అలవాటు ఉందండి, చాలా శుభ్రంగా వాళ్ళు చేస్తుంటారు.
1: ఈ ట్రైకోడర్మా విరిడి మరి మీరు ఇచ్చేటువంటి ఆ పొడి రూపంలో కొన్ని రకాల సూక్ష్మజీవులు ఉంటాయి, అవి నేల అంతటికి సరిపోవు అనుకుంటే అవి పెంచుకోవడానికి ఏదన్నా మార్గం ఉందా? మనం
0: ఇప్పుడు ఇందాక మీరు ఆల్రెడీ చెప్పారు సార్ గెత్తంతో కలిపి వేసుకుని అది ఉత్తమమైన మార్గం.
1: అంటే గెత్తంతో సరాసరి వేసే ముందు కలిపి వేసేసుకోవటం
0: అంటే మనకి ఏంటంటే రైతుల దగ్గర ఉండే గెత్తం కూడా బాగా చీకింది, ఎండిపోయింది ఉంటుంది. సో దాన్ని తీసుకుని దాన్ని మనం అంటే ఇక్కడ 2 రకాలు సార్. ఒకటి మన ల్యాబ్ లో ఏం చేస్తామంటే మేము దాన్ని ప్రవృత్తి చేస్తుంటాం. సో దాన్ని చేయాల్సింది ఏంటంటే ఒక నీడ ఉన్న ప్రదేశంలోని మనం ఈ కొప్పను పెట్టుకుని దానిపైన ఒక గోన్ పట్టా కప్పుకొని ప్రతి రోజు కొంచెం నీళ్లు చిలకిలించి ఉంటే తేమ ఆర్పకుండా చూసుకుంటే మనకు వారం రోజుల్లో ఎంత కావాల్సినంత టీవీని మన క్షేత్రం దగ్గరనే మనం తయారు చేసుకునే అవకాశం ఉంటుందండి.
1: దానికి మీరు కేజీ కేజీ అంటున్నారు కదా, కేజీలు కాకుండా ఈ నీళ్ల బుడ్డుల్లో ఏదైనా సీసాల్లో కానీ మరి ఈ మందులు ఇవ్వడానికి అవకాశాలు ఏమైనా?
0: అంటే మేము లిక్విడ్ ఫామ్ లో కూడా తయారు చేస్తున్నామండి.
1: నీళ్ల మందులుగా అమ్ముతారు?
0: లిక్విడ్ ఫామ్ లో కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ మీరు చేసేటప్పుడు అంటే మేము రైతులకు ఇచ్చే ముందు కూడా మేము లిక్విడ్ ఫామ్ లోనే దాన్ని ప్రొడ్యూస్ చేస్తాం. ఆ తర్వాత మేము ఒక ప్రొడక్షన్ ఏంటంటే ఎక్కువ మందికి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మేము సాలిడ్ ఫామ్ లోనే ఈ
1: పొడి రూపంలో
0: కలిపి పొడి రూపంలో ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ లిక్విడ్ ఫామ్ లో ఇచ్చిందని ఏమవుతుందంటే మేము ఆల్రెడీ దాంట్లో ఉండే పోషక పదార్థాలు అంటే ఈ బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఒక ఎక్కువ కాలం బతికేయడానికి అవకాశమైన పోషక పదార్థాలు కూడా ఆ లిక్విడ్ లో పెట్టి మేము దాన్ని ఒక ప్లాస్టిక్ బాటిల్ గానీ అందిస్తాం కాబట్టి 2 సంవత్సరాల వరకు వాటి యొక్క లైఫ్ ఉంటుందండి.
1: పొడి అయితే ఎంతకాలం ఉంటుంది?
0: పొడి అయితే 6 నెలలో ఉంటుందండి. ఎందుకంటే అది ఇచ్చిన మాయిశ్చర్ కంటెంట్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. దాని జనరల్గా మనం 10-12% మాయిశ్చర్ కానీ ఉంటేనే అది సర్వే అవుతుంది.
1: పొడైతే 6 నెలల్లో వాడుకోవాలా, నీళ్ళ బుడ్లోంచి తీసుకెళ్ళినట్టు ఎకోడర్ మీడియో అయితే 2 సంవత్సరాలు అంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవచ్చా, లేకపోతే ఏదైనా జాగ్రత్తగా పెట్టుకోవాలి? ఇది
0: బాగా చల్లని వాతావరణం అయితే ఎక్కువ కాలం ఉంటుందండి, మార్నింగ్ 8 లోపు లేదంటే సాయంకాలం 3 తర్వాత కానీ చేసుకుంటే. ఈ రాత్రి సమయంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది, అదేవిధంగా తేమ కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి తొందరగా దాని వృద్ధి చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, తొందరగా ఇంటాక్ట్ అంటే మనకి కలిసిపోతుంది.
1: మొత్తం మీద ట్రైకోడర్మా వీడియో అనేది

0: ఉంటే చాలా తక్కువ ఖర్చుతోనే మనం చాలా వరకు మనకి నారుకుళ్ళు కానీ అదేవిధంగా సో మనకి ఎక్కువగా ఈ వరిలో విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ముఖ్యంగా ఈ నారుకుళ్ళు తెగులు రాకుండా ఉంటుంది. ఇంకోటి ప్రధానం ఏంటంటే అగ్గి తెగులు. సో అగ్గి తెగులు నివారణకి మనం సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ని ఎక్కువగా మనం రికమెండ్ చేస్తుంటాం అండి. ఇది కాకుండా షీట్ బ్లైట్ కానీ అంటే మన పొడ తెగులు కానీ వీటికి కూడా మనం ఎక్కువగా సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ని వాడతాం. ఇది ప్రాథమిక దశలోనే అంటే మనం ఈ విత్తనాలు విత్తనం చేసే దశలోనే కనుక సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ వాడుకుంటే ఆ తదుపరి వచ్చే దశల్లో ఎటువంటి తెగులు రాకుండా నివారించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. మనం రైతులు కూడా ఏం చేస్తారంటే మన సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ని గత 4-5 సంవత్సరాలు బట్టి మన జీవ నియంత్రణ ప్రయోగశాల నుంచి ఇస్తున్నాం. అనకాపల్లి జిల్లాలో కానీ తర్వాత ఏఎస్ఆర్ జిల్లాలో కానీ శ్రీకాకుళం జిల్లాలో కానీ విత్తన శుద్ధికి బాగా అలవాటు పడ్డారు. సో విత్తనాలు వాళ్ళు రైతులు మన శాఖ నుంచి పట్టుకెళ్లేటప్పుడే ఆ విత్తన ప్యాకెట్తో పాటుగా అంటే వరి విత్తనాల ప్యాకెట్తో పాటు మన సూడోమోనాస్ కూడా దా సరిపడే మోతాదులో మనం ఇవ్వడం జరుగుతుంది.
1: ఎలా వాడతారు దాన్ని?
0: దాన్ని మనం ఇందాక అనుకున్నట్టే దాన్ని 1 కేజీ విత్తనానికి 10 గ్రాములు చెప్పిన మనకి 25 కేజీల బస్తాలు వస్తున్నాయి. సో 25 కేజీలకి 1.5 కేజీ సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ని ఇస్తున్నాం. దానికి కూడా విత్తనాన్ని శుద్ధి చేసి విత్తనాన్ని కలిపేసుకొని సేమ్ మనం వాళ్ళు నారు పోసుకుంటున్నారు. దీనివల్ల చాలా వరకు ఈ తెగుళ్ళు రాకుండా
1: అంటే మామూలుగా నీళ్ళల్లో నానబెడతారు కదా వడ్లు అయితే
0: మరీ మంచిది సార్. అది కూడా ఎందుకంటే ఇది మనం బ్యాక్టీరియా కాబట్టి దీనికి ఎక్కువ లిక్విడ్ వాటర్లో అవసరం ఉంటుంది కాబట్టి బ్రహ్మాండం ఇంకా బ్రహ్మాండంగా
1: నీళ్ళలో కలిపేసుకోవచ్చు.
0: నీళ్ళలో కలిపేసుకోవచ్చు లేదు నీళ్ళు లేని పరిస్థితుల్లో అయితే కొద్ది తేమ అందిస్తే అది తర్వాత కూడా మేము డాక్యుమెంటేషన్ కూడా చేయడం జరిగింది. దాదాపు అది వాడిన రైతులు కూడా చాలా వరకు 90% వరకు ఎటువంటి తెగులు రాకుండా మంచి ఆరోగ్యవంతమైన నారుని తయారు చేసుకున్నారు.
1: ఇప్పుడు విత్తనానికి పట్టించడమే కాకుండా ఒకవేళ అప్పుడు కుదరకపోతే నారు నాట్లు వేసేటప్పుడు దీన్ని ఏమైనా వాడచ్చా? ఇది కానీ ట్రైకోడర్మా విరిడీ కానీ
0: నారులు వేసేటప్పుడు కూడా వాడచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ అనేది బ్యాక్టీరియా ప్రజాతి కాబట్టి అది సులభంగా మనం ఈ నారు దశలో అంటే మనం ఏదైతే మనం ఈ వరి నాట్లు వేసుకుంటామో ఆ టైంలో మనం చక్కగా ఈ
1: సూడోమోనాస్ కలిపిన నీళ్ళల్లో ఇది ముంచాలా?
0: ముంచవలసిన అవసరం లేదు సార్. ఆల్రెడీ విత్తనంతో అయితే మనకి మామూలుగా కలుపుకుంటాం.
1: కుదరలేదు
0: లేదనుకోండి. ఇప్పుడు మనకి మూత తక్కువగా ఉండాలనుకుంటే మామూలుగా మనం ఈ క్లోరిపైరిపైరస్ రూట్ టిప్ చేస్తుంటాం. మనం కొంచెం అది కూడా రసాయనంలోని కూడా మనం ఇది వాడుతూ ఉంటాం, డిప్ వాడుతుంటాం. అది కూడా తక్కువ మోతాదు 2 ml 1 లీటర్ నీళ్ళు మనం చేసుకుని డిప్ చేస్తుంటాం. ఆ విధంగానే కూడా మనం ఈ సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ ను కూడా 2 లీటర్ నీళ్ళలోని ఈ 1 కేజీ కలిపే మందు కలుపుకొని ఇవి నాటిన కొంచెం ఉంచుకుంటే సరిపోయింది.
1: ఎంతసేపు ఉంచాలనేది అనంత
0: 2-3 గంటలు ఉంచాల్సి ఉంటుంది అండి. ఎందుకంటే మనకి పురుగు మందులు అనుకోండి 5-10 నిమిషాల్లో దానికి పీల్చుకుంటుంది కానీ ఇది జీవం కాబట్టి కదలిక ఎక్కువ చాలా నెమ్మదిగా జరుగుతుంది కాబట్టి 3-4 గంటలు ఉంచితే తప్ప అది అంటుపడడం అనేది కష్టంగా. దానికనే మేము ఏం చెప్తామంటే దాని జోలికి వెళ్లకుండా విత్తన శుద్ధి చేసుకోమని చెప్తాం. లింకేజ్ విత్తన శుద్ధి చేయలేని రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళు పొలం నాటుకుని సిద్ధం చేసుకుంటారు కాబట్టి మడి వేసుకుంటారు కాబట్టి ఆ టైంలోనే ఈ సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ ని మన గతంతో కలిపి మడిలో వేసుకున్నారు అనుకోండి, ఈ నారు తీసుకెళ్లి అక్కడికి వెళ్లేసరికి సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ అంతా కూడా ఆల్రెడీ వ్యాపించే అవకాశాలు ఉంటాయి. ఇది కాకుండా మిస్ అయిపోయిన రైతులు ఎవరైనా ఉన్నారనుకోండి మనం పిచికారి పద్ధతి కూడా వాడతారు. సో సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ అనేది పిచికారికి బాగా సూట్ అవుతుంది, బాగా ఎక్కువగా వాడుతుంది.
1: ఎట్లా వాడాలి, ఎంత వాడాలి?
0: అది 1 లీటర్ నీటికి 5 గ్రాములు ఒక సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ పౌడర్ కలుపుకొని అది అయితే అది కూడా అంతే సార్, 5 ml దాన్ని తీసుకొని ఆ లిక్విడ్ లో కలుపుకొని మనం వాడుకోవచ్చు.
1: అంటే అగ్గి తెగులు రాకముందు చేసుకోవాలి, వచ్చినాక చేసుకోవాలి?
0: ముందే చేసుకోవాలి సార్.
1: అంటే ఎన్ని రోజులకు ఒకసారి నాట్లు వేసిన తర్వాత మనం ఎత్తు చేసుకుంటే ఉపయోగపడి
0: అంటే
1: లక్షణాలు కనిపించినమాట,
0: లక్షణాలు కనబడుతున్నప్పుడు మనం చేసుకున్నాం అనుకోండి ఈ సూడోమోనాస్ అంటే దీనికి కూడా టైం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది మనం ఇతర రసాయన మందులు అంత క్విక్ గా మనకి ఫలితాలు ఇవ్వదు. అందుకే ఈ జీవ నియంత్రణ పద్ధతుల మీద రైతులు ఇంకా అవగాహన చాలా తక్కువగా ఉండడం కారణం ఏంటంటే ఇది చాలా క్విక్ ఎఫెక్ట్ అనేది టైం చాలా స్లోగా వెళ్తుంది కాబట్టి రైతులు కూడా వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి అందుకే ప్రాథమిక స్థాయిలోనే దీని ఎక్కువ వినియోగం ఉంటుందండి.
1: భూమి ద్వారా వ్యాపించేటువంటి తెగులు సంబంధించి ట్రైకోడర్మా విరిడీ చాలా ఇతర పంటల్లో కూడా మరి వేరుకుళ్ళు కానీ లేకపోతే కాండం కుళ్ళు కానీ లేకపోతే ఎండు తెగులు కానీ వాడికి ఉపయోగపడుతుందని చెప్పారు. అలాగే సూడోమోనాస్ కూడా ఇతర పంటలు ఎక్కడన్నా ఉపయోగపడుతుంది? వరిలో
0: చెరుకు వాడతారు సార్, చెరుకు వాడతారు. తర్వాత మనకి ఈవెన్ మన న్యూట్రీ సీరియల్స్ అయితే మనకి ఏది బాజ్రా సజ్జలు జొన్నలు చిరుధాన్యాలు తృణధాన్యాల్లో కూడా వాడుకోవచ్చు. ఇంకా మనకి ఈ పత్తిలో కూడా వాడతారు సార్. అంటే మనకి చాలా వరకు ఎక్కడైతే బ్యాక్టీరియా సంబంధించిన తెగుళ్ళు కానీ ఏమైనా వచ్చినప్పుడు కానీ లేదంటే ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ మన పిచికారి చేసే అవకాశం ఉంది కాబట్టి మనం దాన్ని వాడుకోవచ్చు అండి.
1: మరి రైతు సోదరులు దీన్ని పొందాలంటే మరి జీవ నియంత్రణ ప్రయోగశాలలో రాష్ట్రంలో చాలా చోట్ల ఉన్నాయి, వాళ్ళ దగ్గరకు వచ్చి తీసుకోవాల్సిందేనా లేదంటే ముందే ఫోన్ ద్వారా ఏదన్నా ఆర్డర్ పెడితే మీరు పోస్టులో పంపించడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ముఖ్యంగా విశాఖపట్నం జీవ నియంత్రణ ప్రయోగశాల ఫోన్ నెంబర్ ఏంటి, వాళ్ళు ఎలా సంప్రదించాలి మిమ్మల్ని?
0: అయితే మన రాష్ట్రంలో మొత్తం 13 జీవ నియంత్రణ ప్రయోగశాలలు ఉన్నాయండి. దీని ప్రకారం ఏంటంటే ప్రతి జిల్లాకు ఒకటి ఉన్నట్టే లెక్క. సో మేము

0: మన వ్యవసాయ శాఖ ద్వారా ప్రతి గ్రామంలో ఉండే రైతు సేవా కేంద్రాలకు మే నెలలోనే సూడోమోనస్ ఫ్లోరోసెన్స్ పంపడం జరుగుతుంది, వాళ్ళ యొక్క డిమాండ్ బట్టి,
1: అవసరాన్ని
0: అంటే
1: బట్టి.
0: వాళ్ళ అవసరాన్ని బట్టి. టీవీ రీడింగ్ కూడా అదే విధంగా మనం వాళ్ళ యొక్క అవసరాల మేరకు వాళ్ళు ఎంత అవసరం వాడుతుంటారో దాన్ని కూడా మనం పంపడం జరుగుతుంది. దీనికి ఏంటంటే గ్రామ స్థాయిలోనే ఏదంటే మనకి ప్రభుత్వ పథకాలు కూడా ఉంటాయి, సో అక్కడ మనకి రాయితీ కూడా లభిస్తుంది. సో రైతులు అక్కడికి వెళ్ళి తీసుకుంటే వాళ్ళు సంప్రదించారనుకోండి మన ఈ రైతు సేవా కేంద్రాల్లో కానీ మండల వ్యవసాయ కేంద్రాల్లో కానీ, లేదంటే మనకి ఈ వ్యవసాయ సహాయ సంఘాలకు వారి కార్యాలయాలను సంప్రదిస్తే అక్కడ వాళ్ళకి ఈ ఆల్రెడీ మేము పంపిన ప్రొడక్ట్ అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళు వాళ్ళని తీసుకోవచ్చు, రాయితీ మీద తీసుకోవచ్చు. అంటే ప్రభుత్వ పథకాలు ఉండబట్టి, లేదు మాకు నేరుగా మమ్మల్ని మా ప్రయోగశాలను కానీ సంప్రదిస్తే మా దగ్గర నుంచి కూడా మేము అమ్మే అవకాశాలు కూడా ఉంటాయండి. దానికి కూడా ప్రభుత్వం వారు నిర్దేశించిన ధరల ప్రకారంగా మేము అక్కడి నుంచి చేస్తుంటాం. చాలా మంది రైతు సోదరులు ఎక్కువగా మమ్మల్ని ఫోన్ ద్వారా సంప్రదించి, ఈవెన్ కృష్ణా జిల్లా వాళ్ళు, ఏలూరు జిల్లా వాళ్ళు కూడా మాకు సంప్రదించి ఫోన్ ద్వారా మమ్మల్ని సంప్రదించి వాళ్ళకు ఈ ఏపీఎస్ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా వాళ్ళు తీసుకెళ్లే అవకాశం చాలా ఉన్నాయండి.
1: అంటే మీరు ఎలా కూడా వాళ్ళకి సప్లై
0: చేస్తుంటామండి. సో
1: మీ ఫోన్ నంబర్ ఒకసారి చెప్పండి.
0: నాది 833-105-6382 అండి.
1: ఈ ఫోన్కి సంప్రరదించి వాళ్ళకి ట్రైకోడర్మా విరిడీ కావాలన్నా, సూడోమోనస్ ఫ్లోరోసెన్స్ కావాలన్నా మీకు తెలియజేస్తే మీరు సంబంధిత వాళ్ళకి అవగాహన కల్పిస్తారు. అలాగే దీన్ని ఎంత కావాలన్నా కూడా వాళ్ళకి పంపించడానికి ముందు
0: పంపిస్తుంటాం.
1: సాయిప్రసాద్ గారు, ముఖ్యంగా మనము స్వచ్ఛమైన ఆహార ఉత్పత్తికి తెగుళ్ళకి రసాయనిక తెగుళ్ళు మందులు వాడకుండా ప్రత్యామ్నాయంగా ఈ జీవనయంత్రణ పద్ధతుల్లో జీవ శిలీంద్రమైనటువంటి ట్రైకోడర్మా విరిడీ కానీ, అలాగే మరి బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియాగా సూడోమోనస్ ఫ్లోరోసెన్స్ కానీ మనం చక్కగా వాడుకొని మంచి ఫలితాలు పొందొచ్చు అని చెప్పి చక్కగా తెలియజేశారు. రైతు సోదరులకు వివరాలు తెలియజేసినందుకు ఆకాశవాణి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పంటల్లో వచ్చేటటువంటి తెగుళ్లు నియంత్రణ, వివిధ ఉత్పత్తులు అనే అంశం గురించి విశాఖపట్నం జీవ నియంత్రణ ప్రయోగశాల వ్యవసాయ అధికారి శ్రీ సాయి ప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
3: అపనా, మన రంగన్న తోటలో కొబ్బరి మొక్కలు చూసావా? రెండు మూడైతే ఎట్లున్నాయో తెలుసా?
4: ఏమైంది?
3: ముందేమోనంట పంకగారిందంట, తర్వాతేమోని ఆకులన్నీ పోయి అసలు ఒక్కొక్క చెట్టు ఎట్టుందనుకుంటున్నావు, పెన్సిల్లాగుందప్పన్న. అసలు ఇలా అయితే మనకు ఆదాయం ఎట్లా? అసలు మొత్తం పోద్దుగా అప్పన్నా.
4: ఓహో, అదా? అదేలే, మొదట్లో గమనించుండడు, కాండం మీద అంతా అక్కడక్కడ ఈ బంక కారు ఉంటది.
3: కారిందంట?
4: అది గానోడర్మా అనే ఒక రకమైన శిలీంద్ర జబ్బు. దీనికి మనకున్నటువంటి ఒకే ఒక మార్గం ట్రైకోడర్మా విరిడి. ట్రైకోడర్మా విరిడిని తెచ్చి భూమిలో చుట్టూ కనుక కలిపినట్లయితే కనీసం రోగం రానాటికి రాకుండా చూసుకోవచ్చు.
3: అయితే ట్రైకోడర్మా వేసుకున్నట్లయితే మనం దీన్ని నివారించవచ్చు అంటాం.
2: ఇప్పుడు ఒక జానపద గీతం.

0: ఈనాటి వ్యవసాయ సమాచారం కార్యక్రమంలో వయ్యారు భామ కలుపు పంటలకు, పశువులకు, పర్యావరణానికి, ఇంకా మన ఆరోగ్యానికి తీవ్రమైన నష్టం కలిగిస్తోంది. దీనికి కాంగ్రెస్ గడ్డి, క్యారెట్ గడ్డి, నక్షత్ర గడ్డి, ముక్కు పుల్లాకు గడ్డి వంటి పేర్లు ఉన్నాయి. వయ్యారు భామ మొక్క 90 రోజులు మాత్రమే జీవిస్తుంది. 40 నుంచి 60 రోజులకు పూతకొస్తుంది. ఒక్కో మొక్క సుమారు 40,000 విత్తనాలను తయారు చేస్తుంది. దీనికి కాలంతో నిమిత్తం లేదు. ఎప్పుడైనా మొలుస్తుంది, ఎప్పుడైనా పూస్తుంది. అయితే వర్షాకాలంలో అంటే జూన్ సెప్టెంబర్ మాసంలో ఎక్కువగా పెరుగుతుంది. ముఖ్యంగా ఆగస్టు నెలలో ఇది ఎక్కువగా పెరిగి పూలు విత్తనాలను ఉత్పత్తి చేసి వేగంగా వ్యాపిస్తుంది. వయ్యారు భామ కలుపు యొక్క హానికర ప్రభావాలు వ్యవసాయంపై ప్రభావం చూపడం వల్ల వయ్యారు భామ మొక్క పంటల దిగుబడిని 40% నుంచి 90% వరకు తగ్గించగలదు. ఇది పంటల పెరుగుదలపై ప్రతికూల ప్రభావం కూడా చూపుతుంది. ఇది మానవ ఆరోగ్యంపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ మొక్క నుండి వచ్చే రసాయనాలు, చర్మ అలర్జీలు, శ్వాస సంబంధిత సమస్యలు, ఆస్తమా జ్వరాలు, ఇంకా డెర్మటైటిస్ వంటి ఆరోగ్య సమస్యలు కలిగిస్తుంది. పశువులకు కూడా ఈ వయ్యారు భామ కలుపును మేతగా తినడం వల్ల పశువుల పాల ఉత్పత్తి చాలా వరకు తగ్గిపోతుంది. అలాగే వాటి ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావం కూడా చూపుతుంది. అలాగే ఇది స్థానిక మొక్కల జీవ వైవిధ్యాన్ని తగ్గిస్తుంది. తేనెటీగలు ఇంకా ఇతర పరాగ సంపర్క కీటకాలు దీని పువ్వుల వల్ల ప్రభావితమై పరాగ సంపర్కం తగ్గుతుంది. జీవ వైవిధ్యం తగ్గడం వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతిని వాతావరణ మార్పులు తీవ్రమవుతాయి. ఈ వయ్యారు భామ నివారణ కోసం పంట పొలాల్లో వచ్చినటువంటి మొక్కలను పూత పూయక ముందే వేర్లతో సహా పీకి బురదలో తొక్కివేయాలి. తర్వాత నీరు పెడితే అది బాగా మురిగి పచ్చిరొట్ట ఎరువుగా తయారవుతుంది. లేదా ఇది పూత దశకు రాకముందే వేర్లతో సహా పీకి తగులబెట్టాలి.
1: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన

0: ఈ కార్యక్రమ ప్రయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: కిసాన్ వాణి విన్నారు, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET

0: మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: Up to 85% LTV తో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
4: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
5: స్వరమాలిక తెలుగు సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా చక్రవర్తి సంగీత సారథ్యంలో వేటూరి సుందరరామూర్తి సాహిత్యాన్ని SP బాలసుబ్రహ్మణ్యం S జానకి పాడిన పసివాడి ప్రాణం సినిమా నుంచి వింటారు.

కార్యక్రమంలో ఇప్పుడు ఆఖరి పోరాటం సినిమా కోసం ఇళయరాజా సంగీత సారథ్యంలో వేటూరి సుందరరామూర్తి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లతా మంగేష్కర్ పాడిన పాట వింటారు.

బొబ్బిలిరాజా. ఈ సినిమా కోసం ఇళయరాజా సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడగా వింటారు.

0: స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటున్నారు.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: కార్యక్రమంలో ఇప్పుడు స్వయం కృషి సినిమా కోసం రమేష్ నాయుడు సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని S. జానకి పాడగా వింటారు.

ఆదిత్య 369 ఈ సినిమా కోసం సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని, సారీ వెన్నెలకంటి సాహిత్యాన్ని ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడగా వింటారు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
3: కార్యక్రమంలో తొలి ప్రేమ. ఈ సినిమా కోసం జీవీజీ రాజు సంగీత సారథ్యంలో భువనచంద్ర సాహిత్యాన్ని SP బాలసుబ్రహ్మణ్యం పాడగా వింటారు.

ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో వేటూరి సుందరరామూర్తి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పెళ్లి సందడి సినిమా కోసం పాడిన పాట వింటారు.

ఎస్, యు ఆర్ మై డ్రీమ్ గర్ల్. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం, అవును అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలి.

కార్యక్రమంలో చివరిగా నిన్నే పిల్లాడుతా ఈ సినిమా కోసం సందీప్ చౌతా సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని హరిహరన్ చిత్ర పాడగా వింటారు.

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు మరికొద్ది క్షణాల్లో.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆ దేశ రాజధాని తాష్కెంట్కు చేరుకున్నారు. ప్రపంచ నియమ నిబంధనల రూపకల్పనలో భారత్ కీలక భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు భారత్ ఒక అత్యుత్తమ వేదికగా నిలుస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. ఒడిశా, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో 2 రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. ఇక వార్తల వివరాలు. మధ్య ఆసియా దేశమైన ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం ఆ దేశ రాజధాని తాష్కెంట్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయేవ్ సాదర స్వాగతం పలికారు. ప్రధాని మోదీ పర్యటన కోసం తాష్కెంట్ నగరం భారతీయ జెండాలు, ప్రత్యేక హోర్డింగులతో ముస్తాబైంది. మోదీ తాష్కెంట్లో పర్యటించడం ఇది 4వ సారి కావటం గమనార్హం. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో జరగనున్న కీలక సమావేశంలో వాణి

వైద్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరు దేశాల నేతలు చర్చించనున్నారు. నేపాల్, టిబెట్ ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 669కి చేరుకోగా 2000 మందికి పైగా గల్లంతయ్యారు. బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

0: విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. చైనా నుంచి 120 మంది భారతీయులు ఈరోజు నేపాల్లోకి ప్రవేశించారని పేర్కొన్నారు. ప్రపంచ కంపెనీలు, సరఫరా వ్యవస్థలు, పెట్టుబడుల కేటాయింపులను పునఃసమీక్షించుకుంటున్న ప్రస్తుత తరుణంలో భారీ మార్కెటుతో పాటు దీర్ఘకాలిక పెట్టుబడులకు భారత్ అత్యుత్తమ వేదికగా నిలుస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. అమెరికాలోని చికాగోలో భారత కాన్సులేట్ జనరల్ యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ప్రసంగించారు. దశాబ్ద కాలంగా సాగుతున్న సంస్కరణలు, నిలకడైన ఆర్థిక వృద్ధి, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులే దేశంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రధాన కారణాలని స్పష్టం చేశారు. ఆధార్, యుపిఐ, డిజిలాకర్ వంటి డిజిటల్ మౌలిక సదుపాయాలతో పాటు సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో భారత్ తదుపరి వృద్ధిని సాధించనుందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా చేపట్టిన పెర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం సత్ఫలితాలనిస్తోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది జూలై నాటికి దేశవ్యాప్తంగా 115 లక్షల హెక్టార్లకు పైగా సాగుభూమిని సూక్ష్మ సేద్యం పరిధిలోకి తెచ్చినట్టు వెల్లడించింది. క్షేత్రస్థాయిలో నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవటం ద్వారా ఉత్పాదకతను పెంచేందుకు ఈ విధానం దోహదపడుతోంది. 2006లో ప్రారంభమై ఆ తర్వాత ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో భాగమైన ఈ పథకం కింద రైతులకు సబ్సిడీని ప్రభుత్వం అందిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు జరగనున్న ఉన్నత స్థాయి సమావేశంలో భారత బృందానికి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నాయకత్వం వహించనున్నారు. అలీన విధాన వారసత్వం, నేటి ప్రపంచానికి పాఠాలు అనే ఇతివృత్తంతో ఈ సమావేశం జరగనుంది. అలీన ఉద్యమం దేశాధినేతల తొలి సదస్సు ప్రారంభమై 65 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ కేవలం ప్రధాన ఆర్థిక వ్యవస్థగానే కాకుండా నాగరికత, సంస్కృతి, సామర్థ్యాలపై విశ్వాసం కలిగిన దేశంగా ఎదిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. లక్నవూలోని బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం 11వ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. మన దేశం కేవలం అంతర్జాతీయ నిబంధనలను అనుసరించటమే కాకుండా ప్రపంచ నియమ నిబంధనల రూపకల్పనలోనూ కీలక భాగస్వామిగా ఎదుగుతోందని తెలిపారు. 34 ఏళ్ల తర్వాత నూతన విద్యా విధానాన్ని తీసుకువచ్చామని, ఈ సంస్కరణలు యువతను విశేషంగా ప్రోత్సహించి ఆధునిక సాంకేతికతల రూపకల్పనకు బాటలు వేశాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: पिछले 12 वर्षों में शिक्षा की क्वालिटी, एसेसिबिलिटी और अफोर्डेबिलिटी बढ़ी है. भारत का रिसर्च एंड डेवलपमेंट एक्सपेंडिचर पहले के कंपेरिजन में 2 गुना हो गया. 34 ईयर्स में पहली बार हमने नेशनल एजुकेशन पॉलिसी बनाई है. शिक्षा के क्षेत्र में हुए बदलावों और अच्छी पॉलिसीज का ही यह परिणाम है कि आज देश के नौजवान स्टार्टअप खड़े कर रहे हैं, यूनिकॉर्न कंपनियां बना रहे हैं. 2015 में हम ग्लोबल इनोवेशन इंडेक्स में 81वें स्थान पर, हमने अब 38वें स्थान पर अपनी पहुंच हासिल कर ली है.
0: నేపాల్ వరదల నేపథ్యంలో భారత్ అందిస్తున్న సహాయాన్ని ఆ దేశం ప్రశంసించింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఈ తీవ్ర సంక్షోభ సమయంలో భారత్ అందిస్తున్న సహాయం ఎంతో గొప్పదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ఉదారంగా వ్యవహరించారని నేపాల్ పేర్కొంది. నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణీమ్ వాగ్లే మాట్లాడుతూ, భవిష్యత్తులో పునర్నిర్మాణ పనులకు భారత్ సహాయం అందిస్తుందని స్పష్టం చేసిందన్నారు. బుధవారం నుంచి ఇప్పటి వరకు నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలకు భారత్ 57.6 టన్నుల సహాయక సామగ్రిని పంపింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా 3వ వారం నష్టాలను చవిచూశాయి. భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు పెట్టుబడిదారుల

0: పై ప్రభావం చూపడంతో సూచీలు క్షీణించాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ ఈ వారం 0.35% క్షీణించి 77,265 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఏసీ నిఫ్టీ 50 కూడా 0.3% పడిపోయి 24,176 వద్ద ముగిసింది. అయితే మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 సూచీలు మాత్రం ఈ వారం 0.5% పైగా లాభపడటం విశేషం. బెల్జియం నెదర్లాండ్స్ వేదికగా జరిగిన ఎఫ్ఐహెచ్ మహిళల హాకీ ప్రపంచకప్ 2026లో 5వ స్థానంలో నిలిచిన భారత మహిళా హాకీ జట్టుకు హాకీ ఇండియా 50 లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది. ప్రపంచ 5వ ర్యాంకర్ జర్మనీని 3-1 తేడాతో భారత్ ఓడించింది. 1974లో జరిగిన తొలి ప్రపంచకప్లో 4వ స్థానంలో నిలిచిన భారత జట్టుకు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావటం విశేషం. ఈ టోర్నీ మొత్తంలో కెప్టెన్ సలీమా టెటే నేతృత్వంలోని భారత జట్టు కేవలం 1 మ్యాచ్లో మాత్రమే ఓటమి చవిచూసింది. వాతావరణం. ఒడిశాలో సోమవారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ హెచ్చరించింది. ఈ మేరకు ఆ రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో బీహార్, గంగా పరీవాహక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా రేపు థాయిలాండ్తో భారత్ తలపడనుంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8:30 ప్రారంభం కానుంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆ దేశ రాజధాని తాష్కెంట్కు చేరుకున్నారు. ప్రపంచ నియమ నిబంధనల రూపకల్పనలో భారత్ కీలక భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు భారత్ ఒక అత్యుత్తమ వేదికగా నిలుస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. ఒడిశా, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో 2 రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ హెచ్చరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. తెలుగు సినిమా పాట కన్నవారిల్లు. ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన, డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యం వింటారు. సంగీతం పి ఆదినారాయణరావు.
2: నడుముఖ సన్నాయి గడసరి అమ్మాయి నడు

సినిమా పాట విన్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ ప్రసారంలో రాత్రి 10 గంటలకు జాతీయ సంగీత కార్యక్రమంలో భాగంగా డాక్టర్ మండపాక శారద గానం వింటారు. వయలిన్ సహకారం శ్రీ మహదాసు నీలాద్రిరావు, మృదంగం సహకారం శ్రీ సుసరావు సుబ్రహ్మణ్యం, ఘటం సహకారం శ్రీ సరస్వతుల హనుమంతరావు. ఈ కార్యక్రమం ఈరోజు రాత్రి 10 గంటలకు జాతీయ సంగీత కార్యక్రమంలో భాగంగా వింటారు. ప్రకటన విన్నారు.

నువ్వు వస్తావని. ఈ సినిమా కోసం హరిహరన్ చిత్రా పాడిన ఈఎస్ మూర్తి సాహిత్యం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

సమరసింహారెడ్డి. ఈ సినిమా కోసం మణిశర్మ సంగీత సారథ్యంలో భువనచంద్ర సాహిత్యాన్ని ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడగ వింటారు.

వినబోయే పాట గ్యాంగ్ లీడర్. ఈ సినిమా కోసం బప్పీలహరి సంగీత సారథ్యంలో భువనచంద్ర సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడగా వింటారు.

క్షణక్షణం. ఈ సినిమా కోసం ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడగా వింటారు.

ఇప్పుడు గీతాంజలి ఈ సినిమా కోసం ఇళయరాజా సంగీత సారథ్యంలో వేటూరి సుందరరామూర్తి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడగా వింటారు.

వీరింత వరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. మరికొద్ది క్షణాల్లో జాతీయ సంగీత సభ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ మండపాక శారద గారి గానం వింటారు. వయలిన్ సహకారం శ్రీ మహదాసు నీలాద్రిరావు గారు, మృదంగం సహకారం శ్రీ సుసరావు సుబ్రహ్మణ్యం గారు, ఘటం సహకారం శ్రీ సరస్వతుల హనుమంతురావు. మరికొద్ది క్షణాలలో

0: ఆదితాల్ మినిబద్ధ హై.
1: డాక్టర్ మండపక శారదా బిగిన్స్ హర్ ప్రెజెంటేషన్ విత్ భక్తుని చరిత్రము, అ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ ఇన్ బేగర రాగం

0: Under micro irrigation under the per drop more crop scheme as of July this year. The initiative aims to promote efficient use of water at the farm level and improve water use efficiency in agriculture. The initiative began in January 2006 as the centrally sponsored scheme for micro irrigation. From 2015-16 to 2021-22, it was officially named per drop more crop and implemented as a core component of the Pradhan Mantri Krishi Sinchai Yojana. Under this scheme, small and marginal farmers receive 55% and other farmers receive 45% financial assistance. India Meteorological Department, IMD, has issued a red alert for rainfall conditions over Odisha for the next 2 days. The Weather Department also forecasts heavy rainfall tomorrow in places over Arunachal Pradesh, Assam, Meghalaya, Chhattisgarh, Gangetic, West Bengal. Moderate to heavy rainfall is also expected tomorrow in places over Bihar, East Madhya Pradesh, East Uttar Pradesh, Jharkhand, Nagaland, Manipur, Mizoram, Tripura, Sub-Himalayan, West Bengal, Sikkim, Uttar Pradesh and Vidarbha. And that is the end of the news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం పలకరించి చూడు బృందగానం. రచన శ్రీమతి చెళ్లపిల్ల శ్యామల, సంగీతం శ్రీ బండారు జిట్టిబాబు. 6:10 భక్తి రంజని. రేపటి కార్యక్రమంలో శ్రీనాథ మహాకవి విరచిత సూర్యరథ వర్ణన, సన్నతి గీతాలు వింటారు. 6:30 చింతన. రేపటి కార్యక్రమంలో బైబిల్ సూక్తులు, రెవరెండ్ డాక్టర్ వరుణ్ ఇజ్రాయెల్ రాజు గారి వ్యాఖ్యానం ఉంటుంది. పొలం పనులు 6:35 రేపటి కార్యక్రమంలో. రైతు సేవలో సూక్ష్మ జీవులు, శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సమాచారం వింటారు. ప్రసార విశేషాలు 7:00, 7:15 ఈ మాసపు పాట చిన్ననాటి స్నేహితులం, రచన శ్రీ ఎస్టీజీ వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం త్యాగరాజు, గాయకులు శ్రీ అంగడి శివప్రసాద్, శ్రీమతి మూల శ్రీలత. 7:20 ఉదయ సమీరాలు. రేపటి నేటి మాటలు తెలుగు తమిళ సినీ నటి జమున జయంతి అంశం, స్వాతంత్ర్య సమరయోధురాలు, రచయిత్రి తల్లాప్రగడ విశ్వసుందరమ్మ వర్ధంతి అంశాలు ఉంటాయి. తర్వాత లేఖావళి, శ్రోతల ఉత్తరాలకు సమాధానాలు, పుష్పాంజలి భక్తిగీతాలు, సమాచార వాణి వింటారు. 8:30 చిత్తూరు జిల్లా సమాచార లేఖ శ్రీ విఆర్ చంద్రశేఖర్ గారిచే వింటారు. 8:35 కర్ణాటక సంగీత సమన్వయ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది. 9:35 పాటల పల్లకి. 10:00 వార్తా వాహిని విజయవాడ కేంద్రం నుంచి వింటారు. 10:15 పాటల పల్లకి. 10:30 ఆప్కి మన్ పసంద్ శ్రీమతి శిఖా శర్మచే వింటారు. 10:55 మన్ కీ బాత్ 137వ భాగం, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మనసులో మాట హిందీలోనూ, అనంతరం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులోనూ ప్రసారమవుతుంది. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటారు. 12:40 భక్తి సంగీతం. రేపటి కార్యక్రమంలో శ్రీమతి వడ్లమాణి సౌమ్య శిరీష్ గారి గానం వింటారు. వయలిన్ శ్రీ హెచ్ రామ్ చరణ్, మృదంగం శ్రీ పురాణం రవీంద్రుడు గారు. 1:30 కమర్షియల్ బ్రేక్. 1:33 మహిళావాణి మహిళల కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో శ్రీమతి డి ప్రవీణ గారి మనోబలం కథానికి వింటారు. 2:30 వాతావరణం. 2:31 బాలభారతి పిల్లల కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో చోడవరం శ్రీ అన్నమాచార్య సంగీత పీఠం విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు. 3:00 హైదరాబాద్ కేంద్రం నుంచి నాటకం. రేపటి సాయంకాలం ప్రసారంలో 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు. 5:55 ఉద్యోగ సమాచారం శ్రీమతి వి శ్రీదేవి చే వింటారు. 6:00 సమాచార వాణి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి. 6:30 సాయం సమీరం. రేపటి కార్యక్రమంలో ఫిట్నెస్ గురించి, వికాసంలో భారత్ ఇన్నోవేట్స్ 2026 గురించి శ్రీమతి ఎస్ ప్రమీల కుమార్ అందించే సమాచారం, ప్రేరణ, వ్యక్తిత్వ వికాసం తదితర అంశాల గురించి తెలుసుకుంటారు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 పల్లెసీమలు, వ్యవసాయదారుల కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో ప్రస్తుతం చిరుధాన్యాల సాగు శాస్త్రవేత్తల సూచన అంశంపై

శ్రీమతి ఆర్ పార్వతి అందించే సమాచారం తెలుసుకుంటారు. 7:30 దుబాయ్లో ఇండియా థాయిలాండ్ జట్ల మధ్య జరిగే ఉమెన్స్ ఏషియన్ కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 ఆంగ్లంలోనూ హిందీలోనూ వ్యాఖ్యానం ఉంటుంది. ఇదే సమయంలో యాప్లో పల్లెసిమల కార్యక్రమం వింటారు. రేపు గ్రామీణ ప్రాంతాల్లో పెరటి కోళ్ల పెంపకం ఉపయోగాల అంశంపై పశు వైద్యులు డాక్టర్ యోగానంద్ గారి ప్రసంగం ఉంటుంది. 8:30 మన్ కీ బాత్ 137వ భాగం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మనసులో మాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో ప్రసారమవుతుంది. 8:40 తెలుగులో సినిమా పాటలు. 9:15 దుబాయ్లో ఇండియా థాయిలాండ్ జట్ల మధ్య జరిగే ఉమెన్స్ ఏషియన్ కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 ఆంగ్లంలోను హిందీలోను వ్యాఖ్యానం ఉంటుంది. యాప్లో స్పాట్లైట్ 9:15 స్వరమాలిక 9:30 రాత్రి 10:00 రవివాసారి అఖిల భారత సంగీత సభా కార్యక్రమం శ్రీ రాఘవేంద్ర ప్రశాంత్ గారి వైలెన్ వింటారు. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. ఇప్పుడు వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు అందించిన వివరాల మేరకు ప్రధానంగా ఆకాశం మేఘావృతమైంది. కొద్ది ప్రాంతాల వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లు కురిసే సూచన ఉంది. పౌర విమానయాన కేంద్రంలో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 32.8 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 29.4 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం గుర్తించి తగ్గట్టుగా ఉంది. పౌర విమానయాన కేంద్రంలో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 36.2 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 28.6 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం గుర్తించి తగ్గట్టుగా ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల యానం తీర ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

మీరింతవరకు 323.6 మీటర్లు అనగా 920 కిలోహెర్ట్స్పై ఆకాశవాణి ప్రసారాలు విన్నారు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. నిలయంల సమయం 11:16 దాటి 54 సెకండ్లు అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం ఇదే మీటర్లపై అనగా 323.6 మీటర్లు అనగా 920 కిలోహెర్ట్స్పై ప్రభాత ప్రసారాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.